ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 20వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 43 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 వేదపఠనంగా విస్తారు శ్రీ వెలికంటి మురళీధర శర్మగారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో వట్టివేరు మొక్క సాగు గురించి రాజేంద్రనగర్ ఉద్యానవన కళాశాల హెడ్ శాస్త్రవేత్త వి. కృష్ణవేణి గారు అందించే వివరాలు. ఈ ఉదయం 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి. మహేష్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సృష్టి రహస్యం కథానికి వినిపిస్తారు డాక్టర్ సుచరిత గారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి లక్ష్మీ లావణ్య. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జాన్ బి. హిగిన్స్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కపల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీతం కార్యక్రమంలో ఎంవీఎస్కే శ్రీ అఖిల గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి. శ్రీవత్స, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శర్వాణి నరహరి గారు ఆలపించిన భజన్స్ వింటారు. వీరికి వాద్య సహకారం హార్మోనియం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ. కామేశ్వర శర్మ గారు, తబలా శ్రీ వేణుగోపాల్ గౌడ్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తి రచయిత కొడవటిగంటి విజయ్ గారి రచన అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష. సమీక్షకురాలు కొడవటిగంటి విజయ్ గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి, పూబంతి, చామంతి ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఈరోజు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ అంశంపై పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం శంకర్ గారు పాల్గొంటారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తుంది. కొద్ది క్షణం

0: And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:10. వేదపఠనంగా విస్తారు శ్రీ వెల్లిగంటి మురళీధర్ శర్మగారు.

0: పురుషవిదః తస్య శ్రద్ధైవ శిరః హృదం దక్షిణః పక్షః. హరి ఓం. ఈ మంత్రభాగాన్ని అభిషేక సమయములలో ఉపయోగించెదరు.
1: వేద పఠనం గావించారు శ్రీ వెల్లికంటి మురళీధర శర్మ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సంప్రదాయ కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి

0: మొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వట్టివేరు మొక్క సాగు గురించి వివరాలు అందిస్తారు రాజేంద్రనగర్ ఉద్యానవన కళాశాల హెడ్ శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారు.
2: నా పేరు వి కృష్ణవేణి. నేను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధన స్థానంలో శాస్త్రవేత్త మరియు హెడ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వెట్టివర్ సాగు. దీని శాస్త్రీయ నామం వెట్టివర్ జిజినాయిడ్స్. ఇది పోయసి కుటుంబానికి చెందినది. వట్టివేరు వేర్ల నుండి లభించే తైలాన్ని మంచి నాణ్యమైన తైలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దీని తైలం నుండి వట్టివెరాల్, వట్టివెరోన్ మరియు వట్టివరాయిల్ ఎసిటేట్ లను తయారు చేస్తారు. వట్టివేరు తైలంకు గంధం, లావెండర్, పచౌలి మరియు రోజ్మెరీ ఆయిల్తో బాగా కలిసే గుణం ఉంది. దీని తైలాన్ని పర్ఫ్యూమ్స్లోనూ, సబ్బులు, పొగాకు మరియు పాన్ మసాలా తయారీలో ఉపయోగిస్తారు. వేర్లు శరీరానికి చల్లదనాన్ని కల్పించడమే కాకుండా అల్సర్లు, వాపులను తగ్గించుటకు ఉపయోగిస్తారు. వట్టివేర్లను చాలా దట్టమైన వేరు వ్యవస్థ ఉండటం వలన దీనిని నేలకోతను అరికట్టడానికి కూడా ఉపయోగిస్తారు. ఎండిన వేర్లను చేపలు, విసనకర్రలు, అగరవత్తులు, బుట్టలు తయారీలో ఉపయోగిస్తున్నారు. దీని వేర్లు కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ మరియు నికిల్ వంటి హెవీ మెటల్స్ ను గ్రహించడం వలన దీనిని పరిశ్రమల వలన పాడైన నేలల్లోనూ, గనుల త్రవ్వకం జరిగిన నేలల్లోనూ వేసుకోవచ్చు. ప్రపంచ ఉత్పత్తుల్లో దాదాపు 60% హయాతి ఇండోనేషియా దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు ఈ వెట్టివర్ను. మన దేశంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లలో వట్టివేరు సాగులో ఉన్నది. మన దేశంలో సుమారు 20-25 టన్నుల వట్టివేరు తైలం ఉత్పత్తి అవుతున్నది. ఉత్తర భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వట్టివర్ తైలం ప్రపంచంలోనే మంచి నాణ్యత గల తైలంగా పేర్కొనొచ్చు. వట్టివేరులో విత్తనాల నుండి ఉత్పత్తి అయ్యే రకాలు, చేయని రకాలు కలవు. ఉత్తర భారతదేశంలో లభించే వట్టివేరు విత్తనాలను ఉత్పత్తి చేసేవి మరియు మంచి సువాసనను కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో పెరిగే వట్టివేరు విత్తనాలను ఉత్పత్తి చేయవు, అధిక వేరు దిగుబడిని ఇస్తాయి. మనం వాతావరణం చూసుకున్నట్లయితే వట్టివేరు తేమ గల ఉష్ణ వాతావరణంలో మరియు సమశీతోష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. దీనిని సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తు వరకు పెంచుకోవచ్చు. సరాసరి వర్షపాతం 600 నుండి 2000 మిల్లీమీటర్ ఉండి 21 నుండి 44 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రదేశాలకు అనుకూలం. అన్ని రకాల నీళ్లలో పండించుకోవచ్చు, కానీ సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలము. దీనిని క్షారనేలలు, చౌడు భూములు, నీరు నిలిచి ఉండు నేలల్లో కూడా పండించుకోవచ్చు. రకాలు: సుగంధ ఉత్తర మరియు దక్షిణ భారతదేశం గల రకము మరియు ధరణి, గులాబీ, ధరణి కేసరి, ఇవన్నీ చౌడు భూముల్లో పెంచుకోవడానికి అనువైన రకాలు. ప్రవర్ధనం అనేది పిలకల ద్వారా, విత్తనాల ద్వారా నాటుకోవచ్చు. పిలకలను 60x30 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్లు లేదా 60x60 సెంటీమీటర్ల దూరంలో నేల స్వభావాన్ని, నీటి వసతిని బట్టి నాటుకోవాలి. జూలై ఆగస్ట్ నెలలో పిలకలు నాటుకోవడానికి అనువైన సమయం. ఎరువుల విషయానికొస్తే సారవంతమైన నేలల్లో ఎరువులు వేయవలసిన అవసరం లేదు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 130 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 35 కిలోల పొటాష్ వేయాలి. పైపాటుగా ఎకరాకు 44 కిలోల యూరియాను 2 నుంచి 3 దఫాలుగా వేసుకోవాలి. వర్షపాతం ఎక్కువ గల ప్రాంతాలలో నీరు పెట్టవలసిన అవసరం లేదు. తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో 8-10 సార్లు నీటి తడులు ఇవ్వాలి. ప్రారంభ దశలో 2-3 సార్లు కలుపు తీయాలి. తరువాత దశలో మొక్కలకు బాగా దుబ్బు చేయడంతో కలుపును పెరగనివ్వద్దు. మొక్కలను నాటిన 4-5 నెలల తరువాత 2వ సంవత్సరంలో అనగా పూతకు ముందు తవ్వడానికి 1 నెల ముందు నేలను 20-30 సెంటీమీటర్లు ఎత్తులో కత్తిరించుకోవాలి. 2వ సంవత్సరంలో చలికాలం ముందు అనగా 2వ సంవత్సరంలో చలికాలం ముందు వట్టివేర్ను హెవీ మెటల్స్

0: ఎక్కువగా ఉండే నేలల్లో వేసినప్పుడు మొక్కలను తరచుగా కట్ చేసుకున్నట్లయితే హెవీ మెటల్స్ త్వరగా మొక్కల పై భాగానికి చేరుతాయి. కోత అనేది వట్టివేరు వేర్లను నాటిన 15 నుండి 24 నెలల తరువాత తవ్వాలి. నాటిన 18 నెలల తరువాత తవ్వినట్లయితే అధిక తైలము దిగుబడి వస్తుంది. 2వ సంవత్సరము కన్నా ఎక్కువ కాలం వేర్లను తవ్వకపోతే తైలము నాణ్యత పెరుగుతుంది కానీ తైలము దిగుబడి తగ్గుతుంది. వేర్లను త్వరగా తవ్వినట్లయితే అధిక తైలము వస్తుంది కానీ తైలము నాణ్యత తగ్గుతుంది. డిసెంబర్ ఫిబ్రవరి నెలల్లో వేర్లను తవ్వడానికి అనువైన సమయం. ట్రాక్టర్తో కూడిన నాగలి ఉపయోగించి కూడా వేర్లను తవ్వుకోవచ్చు. సాధారణంగా వేర్లు 10 నుండి 35 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. తవ్విన వేర్లను 1 నుంచి 2 రోజుల నీడలో ఆరబెట్టి డిస్టిలేషన్ చేయాలి. నాటిన 2 సంవత్సరాల తరువాత తవ్వినట్లయితే ఎకరానికి 1.2 నుంచి 1.6 టన్నుల వేర్ల దిగుబడి వస్తుంది. ఇసుక నేలల్లో మరియు ఒండ్రు నేలల్లో ఎకరానికి 0.8 నుండి 1 టన్ను, క్షారభూముల్లో అయితే 0.4 నుంచి 0.6 టన్నుల వేర్లు దిగుబడి వస్తుంది. తైలము తీయుట పద్ధతి. నీడలు ఆరబెట్టిన వేర్లను చిన్న ముక్కలుగా చేసుకుని డిస్టిలేషన్ చేయాలి. డిస్టిలేషన్కు సుమారు 15 నుంచి 16 గంటల సమయం పడుతుంది. వట్టివేరు తైలానికి త్వరగా ఆవిరి అయిపోయే గుణం లేదు కాబట్టి సేకరించిన తైలాన్ని ఎండలో పెట్టినట్లయితే దానిలో ఉండే తేమ పోతుంది. పచ్చిగా ఉన్న వేర్లలో 0.3 నుంచి 0.8%, ఎండిన వేర్లలో అయితే 0.5 నుంచి 3% తైలము రికవరీ ఉంటుంది. సాధారణంగా 1% తైలం రికవరీ వస్తుంది. ఒక ఎకరానికి సుమారు 4 నుంచి 12 కిలోల తైలం దిగుబడి వస్తుంది. ధన్యవాదాలు.
1: వట్టివేరు మొక్క సాగు గురించి మనకు వివరాలు అందించారు రాజేంద్రనగర్ ఉద్యానవన కళాశాల హెడ్ శాస్త్రవేత్త వి. కృష్ణవేణి గారు. ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు అనగా సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశంపై పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు అప్పటికప్పుడు సమాధానాలు తెలియజేస్తారు. కావున రైతులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 23240852 23240853 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఫోన్ నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 23240852 23240853 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రసారమవుతుంది.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మిడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबर साइड तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్ట్, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరోపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమ్మరిగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగే, నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగే, అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మైభారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: యువత అనేవాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా డిసిప్లైన్డ్ గా లీడర్స్ లాగా పనిచేయాలంటే నషా వాళ్ళ ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
3: లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మై స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్టంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ఈ అయ్యన్న పాత్రలు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन ह्यः नवदिल्ल्यां सम्पन्नोपवेशनानन्तरं 13,000 कोटिरूप्यकाधिकाः 5 परियोजनाः अनुमोदिताः. एतासु 4 रेलमार्गसम्बद्धाः, 1 च राजमार्गसम्बद्धा परियोजना अस्ति.

0: పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ నాయకులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అధికారులు మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ది విద్యాభివృద్దితోనే సాధ్యమవుతుందని, ఆ దిశగా ఆదివాసీ నాయకులు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు పీఎం జన్మన్ కింద గృహాలను అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జిల్లాలో 89.43% పూర్తయింది. 678 పోలింగ్ కేంద్రాల్లోని 4.55 లక్షల ఓటర్లలో 4.07 లక్షల మంది డిజిటలైజేషన్ పూర్తవగా, మరణాలు వలసల వల్ల 46,180 పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. రాష్ట ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ జిల్లాలో భర్తీ కానున్న 139 పోస్టుల కోసం నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ప్రత్యేకంగా 4 కోచింగ్ సెంటర్లను ప్రారంభించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఉత్తమమైన అధ్యాపకులచే బోధనతో పాటు 3 నెలల శిక్షణ కోసం ఎంపికైన నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా 8 నుంచి 17 తారీఖు వరకు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలో కన్వీనర్ విశాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు జిల్లా కేంద్రంతో పాటు కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండా ఎగురవేసి జాతీయతను చాటాలని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి ఆధ్వర్యంలో 1 నుంచి 7 తారీఖు వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు ఎంతో మంచివని, పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలు అందేలా చూడాలన్నారు. వీటిలో అన్ని రకాల పోషకాలు లభించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి రోగాలు పిల్లలకు రాకుండా చేస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ది కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కుట్టి మిషన్ శిక్షణ కేంద్రాన్ని డిఆర్డీఓ దత్తారావుతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించడంతో పాటు డ్వాక్రా సంఘాల మహిళలకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుట్టి మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్ల ద్వారా తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా జిల్లాలో సుమారు 80,000 మంది విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు కుట్టే కార్యక్రమాన్ని అప్పగించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాలల సంక్షేమ విభాగంతో పాటు పోలీసులు కలిసి ఆపరేషన్ ముస్కాన్ 12 జిల్లాలోని అన్ని మండలాల్లో జూలై 1 నుంచి 31 తేదీ వరకు నిర్వహించారు. జిల్లాలోని హోటల్స్, ఇతర పని ప్రదేశాల్లో పనిచేస్తున్న 14 సంవత్సరాలలోపు బాలబాలికలను 74 మందిని గుర్తించి వారిని బాలల సదన్కు తరలించడంతో పాటు పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా పనిలో పెట్టుకున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు పదే పదే తనిఖీలు నిర్వహించడంతో యజమానులు కొంతమంది ఇప్పటికే బాలలను పనిలో పెట్టుకోవడానికి విముఖత చూపుతున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ఆసిఫాబాద్ మంచిర్యాల గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, ఐటీడీఏ పీఓ మంద మకరంద ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఆదివాసీ గిరిజనులు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని, వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
1: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు జి మహేష్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షిన్జిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ

0: ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd और 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-lane हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు. సముద్ర భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4 విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమావేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. గత 7 సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్ అండ్ బ్రిడ్జ్నెస్ కాన్ఫరెన్స్ 2026 ఉద్దేశించి ప్రసంగిస్తూ సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి నాణ్యత, సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వరదల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
2: We need fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I am coming to conclusion that the performance audit is more important than financial audit. If you have contractorship, you don't need to earn 2 paise, but the quality of construction is good.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్లు ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులభవుతుందని స్పష్టం చేశారు.
3: India is strategically located in such an advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke.

0: operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that 3.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030 we want to triple it by almost 10 million metric tons.
1: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది.

0: దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో, అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవ్యోస్తన్తో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్ఠిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31 విడుదల కానుంది. క్లెయిమ్లు, అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30 తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4 తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీయితో తలపడతారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా అమ్స్ టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5-3 విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యత రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో సృష్టి రహస్యం కథానిక, అనంతరం చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం గురించి శ్రీకాంత్ గారితో పరిచయాలు ప్రసారమవుతాయి.

0: 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా సృష్టి రహస్యం కథానిక వినిపిస్తారు డాక్టర్ సుచరిత గారు.
5: కథ సృష్టి రహస్యం. నాకు దేవుడితో పెద్దగా పరిచయం లేదు. ఆ మాటకొస్తే తనను చూసిందీ లేదు, కాని రోజూ తన గురించి మాట్లాడుతూనే ఉంటాను. నా భార్యకు దేవుడంటే భక్తి. నా పిల్లలకు ఆ భక్తి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఇంట్లో పొద్దున్నే సుప్రభాతం వినిపిస్తుంది, ధూపం కనిపిస్తుంది, దీపం వెలుగుతుంది, ప్రసాదం సిద్ధంగా ఉంటుంది. అదేమిటో, నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం. మామిడి చేసిన ప్రసాదం అంటే మరీ ఇష్టం. పొద్దున్నే సుప్రభాతం ఇష్టం. వీణులకు విందుగా అనిపిస్తుంది. కళ్ళు తెరవగానే హాల్లో ఉన్న నిలువెత్తు వెంకటేశ్వరుడి పటానికి ఉన్న స్పీకర్లోంచి సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది. హాల్లో ధూపం చుట్టేసి మంచు పొరల్లా కనిపిస్తుంది. ఎందుకో ఆ దృశ్యం నాకు బాగా నచ్చుతుంది. కళ్లకు ఆహ్లాదాన్ని కలిగించే దృశ్యం. నేను సంవత్సరంలో దాదాపు 2-3 సార్లైనా తిరుపతి వెళ్తాను. పెళ్ళైన కొత్తలో మా ఆవిడకు మాటిచ్చాను, సంవత్సరానికి ఒక్కసారైనా తిరుపతికి తీసుకువెళ్తానని. మిగతా 2 సార్లు నేను వెళ్తాను. అదేమిటి, దేవుడిని నమ్మని నేను తిరుపతికి వెళ్లడమేమిటి అని ముక్కున వేలేసుకుని వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే, నాకు ప్రకృతి అంటే ఇష్టం. అలానే నేను ప్రకృతిని పూజించను, ప్రకృతిని దేవుడిగా భావించను. కొన్ని దృశ్యాలు అనుభూతినిస్తాయి. తిరుపతిలో నాకు కలిగిన అనుభూతి అలాంటిదే. నా చిన్నప్పుడు నేను నాతో పాటు పద్మక్క, నా తమ్ముడు, అమ్మ, నాన్నతో కలిసి తిరుపతికి వెళ్లేవాళ్ళం. అప్పట్లో మరిచెంబుల్లో నీళ్లు, ఇత్తడి క్యారేజీలో పులిహోర, పూరీలు, బంగాళదుంపల వేపుడు, రైలు వెళ్తుంటే మమ్మల్ని దాచుకుంటూ, మేము దాచుకుంటూ వెళ్లే స్టేషన్లు, ఇళ్ళు, ఊళ్ళు గమ్మత్తుగా ఉండేది. తిరుపతిలో దిగగానే ఎక్కడ చూసినా తలనీలాలు సమర్పించుకుంటున్న భక్తులు, ఏడుకొండలవాడా వెంకటేశ అనే భక్తుల మాటలు వినసొంపుగా అనిపించేవి. దానికన్నా తిరుపతి కొండ ఎక్కగానే ప్రశాంతత, తపోవనంలా అనిపించేది. అర్ధరాత్రులు కూడా భక్తుల సందోహం, గోవిందనామాలు, వేకువనే నిద్రలేవగానే మేఘాలు చేతికి అందేంత దూరంలో మాతో కరచలనం చేస్తూ ఆ దృశ్యం నా స్మృతిపదంలో అలానే ఉంది. తిరుపతి లడ్డు రుచి చూశాకే మీకు ఇష్టమైన మిఠాయి ఏందంటే తిరుపతి లడ్డు అని చెప్పేవాణ్ణి. అలా నా బాల్యం గడిచింది. అయినా సరే నాకు దేవుడితో పెద్ద పరిచయం లేదు. కాలచక్ర భ్రమణంలో మార్పులు అనివార్యం. ఆ అనివార్యంలో నేను కోల్పోయిన ప్రాణం పేరు పెద్దక్క. దేవుడు కనిపించినా నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. మృత్యువు క్యాన్సర్ రూపంలో వచ్చింది. కళ్ల ముందే చిరునవ్వుతో మరణాన్ని జయించలేని పద్మక్క నిష్క్రమణం దేవుడు పట్ల కోపాన్ని పెంచింది. అలా నా ప్రయాణంలో పద్మక్కతో చిన్ననాటి జ్ఞాపకాల మజిలి దాటాను. పెళ్ళయింది. పెళ్లికి ముందే తనతో చెప్పాను, నేను దేవుడిని నమ్మను, నువ్వు నమ్మితే అందుకు పూచి నాది కాదు, అది నీ ఇష్టం అని. అలా మా పెళ్ళైంది. పురోహితుడు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించాడు. నా పక్కనే మా ఆఫీసులో పనిచేసే అరుంధతిని చూసి నవ్వాను. సత్యనారాయణ వ్రతం జరిగినా, పెళ్లి రోజు తన గుడికి వెళ్ళినా నేను తోడుగా మాత్రం వెళ్లేవాణ్ణి. నా భార్య గుడి ముందు అడుక్కుంటున్న ముష్టివాళ్లకు దానం చేస్తే పుణ్యమనేది, హుండీలో డబ్బులు వేయమనేది. నా దగ్గర అడిగి తీసుకుని పొదుపు చేసుకున్న డబ్బును హుండీలో వేసేది. నాకది నచ్చ

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్

నచ్చేది కాదు. అయినా తన అభిప్రాయాన్ని ఇష్టాన్ని అడ్డుకోలేదు. నేను మాత్రం వృద్ధాశ్రమాలకు వెళ్లడం, అక్కడి వాళ్లకు నాకు తోచిన నేను చేయగల సహాయం చేయడం చేస్తుండేవాణ్ణి. కాలం అనేది బహువిచిత్రమైనది. మన కళ్ళ ముందు కనిపించే ఎన్నో పాత్రలను, ప్రాణులను మన కళ్ళ ముందే తీసుకువెళ్తుంది. ఇక దేవుడి దగ్గరికి వస్తే, దేవుడితో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది. ఒకరోజు బాగా వర్షం కురుస్తుంది. ఆ రోజు బాగా గుర్తు, శనివారం. ఏ రోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నా భార్య ఊరుకుంటుంది, కానీ శనివారం రోజు వెళ్ళకపోతే తాను భరించలేదు. ప్రతీ శనివారం దేవుడి గుడికి వెళ్లడం తనకు అలవాటు, తీసుకువెళ్లడం నాకు అలవాటు. ఆ రోజు మధ్యరాత్రి నుంచే మబ్బులు కమ్ముకొని ప్రకృతితో పేచీపడి ప్రళయంతో కుమ్మక్కయి కుండపోత వర్షం చూస్తుండగానే నగరం జలమయం. అంత వర్షంలోనూ తలస్నానం చేసింది, అదే చర్నీళ్లతో. కరెంటు లేదు, గుడికి తయారైంది. ఓ పక్క నా వైపు భయంగా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది తన బేలతనం చూసి, కాని కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. గుడికి వెళ్ళకపోతే తాను తిండి కూడా తినదు. తన భయం నాకు అర్థమైంది. దూరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కోవల ప్రాకారం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. నువ్వు గొప్పొడివి దేవుడా, నువ్వెలా ఉంటావో తెలీదు, అసలు ఉన్నావో లేదో తెలీదు, అయినా భక్తులను ఆకర్షించుకోవడం, నీ దగ్గరికి రప్పించుకోవడం, పూజలు అందుకోవడం నీకే చెల్లింది అని మనసులో అనుకున్నాను. మూలన ఉన్న గొడుగు తీసుకొని ఆ క్షణం నా భార్య కళ్ళల్లో కనిపించిన ఆనందం మర్చిపోలేను. అది ఆనందము కృతజ్ఞతతో కాని కన్నీటి చెమ్మరూపంలో కనిపించింది. గుడికి బయలుదేరాం. తాను తడవకుండా గొడుగు ముప్పాతిక భాగం తనకే పట్టాను. తాను నొచ్చుకుంది నేను తడుస్తున్నానని. గుడికి వెళ్లేసరికి తడిసి ముద్దయ్యాను. తను లోపలికి వెళ్ళింది. యథావిధిగా నేను గుడి బయట అరుగు మీద కూచున్నాను. పెద్ద మెరుపు. అప్పుడు నా పక్కన ఏదో మెరుపు అనిపించింది. ఎవరు, ఎవరది? అప్రమత్తంగానే అడిగాను. దేవుడిని, నా పక్క నుంచి వినిపించింది. ఒక్క క్షణం ఒళ్ళు గగురు పొడిచింది. నా పక్కనే నిజంగా ఎవరో కూచున్న భావన. దేవుడువా, ఇక్కడా? అప్రయత్నంగానే నా గొంతులో నుంచి మాటలు. ఇక్కడ ఉన్నాననే కదా నీ భార్యని తీసుకొచ్చావు, మాటలు వినిపించాయి. నేను నా పక్కనే చూశాను. అక్కడ ఎవరు ఉన్నారనే భావన నిజమే అనిపిస్తుంది. విచిత్రంగా నా తలమీదుగా వర్షం పడడం లేదు, నా పక్కన కూడా వర్షం పడడం లేదు. మరి నా భార్య నీకోసం పూజ చేస్తుంటే మీరిక్కడికి వచ్చారేంటి? నా కోసం కాదు, నీకోసం మొక్కుకుంటుంది. గుడి బయట నా భర్త వర్షంలో తడుస్తున్నాడు ఒక్కడే అని బాధపడిపోతుంది. తన బాధను చూడలేక నేను వచ్చాను, దేవుడన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఇదంతా నిజమే అని. నువ్వు అన్నది ఈ గుడిలో నేనా? అనుకోకుండా మీరు నుంచి నువ్వులోకి వెళ్ళాను. నాకు దేవుడు దగ్గరయ్యారన్న ఫీలింగ్ కలిగిందేమో. ఎక్కడైనా ఉంటాను, అన్ని చోట్ల ఉంటాను, దేవుడన్నాడు. అంటే మహిమలా? అదేలా సాధ్యం? తెలిసే అడిగినా అజ్ఞానము, తెలుసుకోవాలని అడిగినా కుతూహలము. నీ ఫోటో కంప్యూటర్లో వస్తుందిగా, అదే ఫోటో ఎక్కడినుంచైనా చూడొచ్చుగా. ఒకేసారి వీడియోలో, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు, చూడొచ్చుగా, దేవుడు చిన్నగా నవ్వి అన్నాడు. దేవుడి లాజిక్లో మ్యాజిక్ కనిపించింది. నీకోసం నా భార్య వర్షంలో వచ్చింది, ఇప్పుడు వర్షంలో తడుస్తూ వెళ్ళాలి కదా. గుడిలో నుంచి వస్తున్న నా భార్యను చూసి అడిగాను. దేవుడు నవ్వి అదృశ్యమయ్యాడు. అప్పటికే నా భార్య నా దగ్గరికి వచ్చి, అయ్యో వర్షంలో తడిసారా అని నేను పొడిబట్టలతో తడవకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. నా భార్య నడుస్తుంటే అప్పుడే మంత్రం వేస్తున్నట్టు వర్షం ఆగిపోయింది. నా భార్య తడవకుండా కాబోలు. నేను ఆగి ఆగి వెనక్కి గుడివైపు చూసి నడుస్తున్నాను. ఏమైందండి అలా వెనక్కి చూస్తున్నారు, గుడిలో ఏమన్నా మర్చిపోయారా అని నా భార్య అడిగింది. తనకు దేవుడు నాతో మాట్లాడిన విషయం చెప్పలేదు. నేనే నమ్మలేకపోతున్నాను, తనెలా నమ్ముతుంది. ఏమండి, ఎందుకో ఈరోజు దేవుడు గుడిలో ఉన్నట్టు అనిపించలేదు. బహుశా నేను మీరు వర్షంలో గుడి బయట ఉన్నారని ఆందోళనలో ఉండడం వల్ల అనుకుంటా అలా అనిపించిందేమో అంది. నేను ఇంకా గుడివైపే చూస్తున్నాను, ఈసారి దేవుడితో మళ్ళీ మాట్లాడాలి అని మనసులో అనుకున్నాను. ఎప్పుడు శనివారం అవుతుందా అని ఎదురుచూస్తున్నాను. నేను ఎదురుచూసిన శనివారం రానే వచ్చింది. తనకన్నా ముందే తయారయ్యాను. నా వైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూసింది. గుడికి వెళ్ళాం. నేను దేవుడి కోసం చూస్తున్నాను, ఇంకా రాడేమిటి అనుకున్నాను.
అప్పుడే నా పక్క

పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. చాలాసేపటి నుంచి నీకోసం చూస్తున్నాను, చాలా చనువుగా అజ్ఞానంగా అన్నాను. మీ ఆవిడ పూజ అయ్యే వరకు రానివ్వలేదు, నా పూజ అయ్యే వరకు వెళ్తే ఒట్టు అంది. దేవుడు మాటలు వినిపించాయి. నాకు వినిపిస్తున్నావు కానీ కనిపించడం లేదు, నిష్ఠూరంగా అన్నాను. నేనసలు ఎవ్వరికీ కనిపించను, వినిపించను. దేవుడి నుంచి సమాధానం. మరి నాకు వినిపిస్తున్నావుగా అడిగాను. నీ భార్య నాకు పూజ చేస్తే నువ్వొక్కడివే గుడి బయట ఉండడం చూసి బాధపడుతుంది, తన బాధ చూడలేక నేను వచ్చి నీతో మాట్లాడుతున్నాను, దేవుడు చెప్పాడు. అలా దేవుడితో ప్రతీ వారం మాట్లాడుతూనే ఉన్నాను. ఏ రోజైనా నువ్వెందుకు నా గుడికి రావు అని అడుగుతాడేమో అని అనుకున్నాను, ఎప్పుడూ అడగలేదు. నన్ను దేవుడిని చేసింది భక్తులే అంటాడు దేవుడు. చిత్రంగా ఎప్పుడు నేను దేవుణ్ణి మా ఇంటికి ఆహ్వానించలేదు. దేవుడిని కూడా నన్ను తాను ఉన్న చోటికి, తన లోకానికి తీసుకువెళ్ళమని అడగలేదు. ఒకరోజు నోరు తెరిచి అడిగాను, నన్ను నీతో తీసుకువెళ్ళవచ్చు కదా అని. నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఆనందమే, కానీ నీకు నీ కుటుంబానికి బాధాకరం. అయినా ఎప్పుడో అప్పుడు నువ్వు మాత్రమే కాదు, అందరూ నా దగ్గరికి రావాల్సిన వారే అన్నాడు. అప్పుడు వెంటనే నాకు అర్థమైంది, నా భార్య రోజు ఏం కోరుకుంటుంది, నగల మా పెద్దోడికి ఇంకా మంచి ఉద్యోగం రావాలనా, చిన్నోడికి పెళ్లి కావాలనా ఉత్సుకతతో అడిగా. తానేం కోరుకుంటుందో విని ఆ కోరిక నువ్వు తీరుస్తావా అడిగాడు దేవుడు. నువ్వే తీర్చలేని కోరికలు నేనెలా తీరుస్తాను దేవుణ్ణి అడిగాను. నేను అందరి కోరికలు వింటాను, తీర్చను, తీరుస్తానని వాళ్ళ నమ్మకం అంతే చెప్పాడు దేవుడు. సరే నా భార్య ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలని ఉంది అన్నాను నేను. ఆ శనివారం గుడిలో నా భార్య దేవుడి ముందు ఉంది. దేవుడి గుడి బయట అరుగు మీద నా పక్కనే కూర్చున్నాడు. భార్య దేవుడిని కోరుకుంటున్న మాటలు నా చెవుల్లో వినిపిస్తున్నాయి. జీవితంలో ఒక్కసారైనా నా భర్త నాతో గుడికి వచ్చి నా పక్కనే నిలబడి ఆ దేవుణ్ణి మొక్కుకోవాలని ఉంది. కానీ నా కోరిక నెరవేరదు కదా. దేవుడు నా వైపు చూసి, తాను నీ గురించి కోరుకుంటుంది అదే నెరవేర్చమని కాదు, తన మనసులో బాధ చెప్పుకుంటుంది, నీతో చెప్పుకోలేక అన్నాడు దేవుడు. నిజంగా నా భార్య అలానే కోరుకుందా? దేవుడు నేను తన గుడికి రావాలని మాయం చేస్తున్నాడా? చిన్న అనుమానం, పెద్ద అజ్ఞానం. అయినా ఒక్కసారి పరీక్షిస్తే పోలా అనుకున్నాను. నేను ఎదురు చూస్తున్న శనివారం రానే వచ్చింది. తనకన్నా ముందే తయారయ్యాను, పంచ కట్టుకున్నాను. నా వైపు నా భార్య చిత్రంగా చూసింది. ఈరోజు నీతో పాటు నేను గుడికి వస్తాను, గుడి లోపలికి, తన మొహంలోకి చూస్తూ అన్నాను. ఆ క్షణం నా భార్య కళ్ళల్లో చూసిన మెరుపు జీవితంలో మర్చిపోలేను. నా చేతులు గట్టిగా పట్టుకొని, నిజంగా నిజంగా వస్తారా సంతోషంగా అడిగింది. అవునన్నట్టు తలూపాను. మొదటిసారి నా భార్యతో కలిసి గుడి లోపలికి అడుగుపెట్టాను. ఏదో చెప్పలేని అనిర్వచనీయమైన భావం. నా భార్య దేవుడి విగ్రహం ముందు నిలబడి నా చెయ్యి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. నేను దేవుడి కోసం చూస్తున్నాను, కానీ నాకు దేవుడు కనిపించలేదు. నా భార్య మాటలు వినిపిస్తున్నాయి, దేవుడా నువ్వు నా మొర అలకించావా, నా భర్త నాతో పాటు నీ దగ్గరికి వచ్చాడు, ఈ వరం చాలు. నా భార్య కంఠం వినిపించింది, నా భార్య కళ్ళల్లోంచి కన్నీళ్లు. ఒక చిన్న కోరిక తీరిస్తే భార్యలో ఇంత ఆనందమా? నా ఈగో పక్కన పెట్టి, నా నమ్మకాలు పక్కన పెట్టి నా భార్య కళ్ళల్లో ఈ ఆనందాన్ని శాశ్వతంగా చూడాలనిపించింది. దేవుడితో అదే అన్నాను. దేవుడు మాట్లాడలేదు, దిగులుగా కనిపించాడు. దేవుడు ముందుకు నడుస్తూ ఉన్నాడు ఆకాశం వైపు. చిత్రంగా నేను ముందుకు పై పైకి నడుస్తున్నాను దేవుడితో పాటు. బంగారంతో తయారు చేయబడిన ప్రదేశంలా ఉంది. అద్భుతమైన పూలవనం, ఫలవృక్షాలు, చల్లని గాలి, అద్భుతమైన ప్రకృతి, వెన్నెల వెలుగు, రాత్రి పగలు తేడా లేకుండా కళ్ళు మూత పడడం లేదు. కానీ కళ్ళకు ఏదో మత్త ఆవరించినట్టుంది. కళ్ళ ముందు నా భార్య కనిపిస్తుంది. ఈరోజు శనివారం కదా, నా భార్యను గుడికి తీసుకువెళ్ళాలి, తనతో పాటు తన సంతోషాన్ని తీసుకువెళ్ళాలి, అంటే తన కోసం నేను వెళ్ళాలి అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే దేవుడు. అస్పష్టమైన రూపంలో ఆ దేవుడి రూపాన్ని, విశ్వరూపాన్ని చూడలేని అశక్తత కాబోలు. అయినా దేవుడి దగ్గరికి ఎలా వచ్చాను? నేను ఇంటికి వెళ్ళాలి అదే మాట దేవుడితో అన్నాను. నువ్వింకా ఇంటికి వెళ్ళలేవు, నిన్ను నా దగ్గరికి వచ్చేలా చేయమన్నది నీ భార్య, ఎవ్వరూ మార్చలేరు. నువ్వు నా దగ్గరికి వచ్చావు శాశ్వతంగా. దేవుడి మాటలు అర్థం కావడానికి కొద్ది సమయం పట్టింది. అంటే నేను ఆయుష్ తీరి దేవుడు? అవునన్నట్టు తలూపాడు. నా సంశయాన్ని నిజం చేస్తూ, నువ్వు దేవుడివి కానే కావు,
భక్తుల్ని బాధించేవాడివి, దేవుడివి ఎలా అవుతావు? నా భార్య

0: కంటతడి పెట్టిస్తున్నావు. నిన్ను నిత్యం పూజించే నీ భక్తురాల్ని నువ్వు శోకానికి గురిచేస్తున్నావు. నిన్ను నేను కలవలేకపోయినా బావుండేది. నిష్ఠూరంగా, కోపంతో ఆ బాధ, అన్ని భావాలు ఒకేసారి వెలుపలికి వచ్చాయి. నాతోరా అని దేవుడు ముందుకు నడిచాడు. నేను దేవుడిని అనుసరించాను. మా ఇంటి ముందు నేను బ్రతికి ఉన్నప్పుడు రోజు తచ్చాడే మా ఇంటి ముందు, నా భార్యతో కబుర్లు చెప్పిన ఇంటి ఆవరణ, నా పిల్లలు చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించిన చోటు. దేవుడితో పాటు నేను నడిచాను. హాల్లో నా భార్య కోసం నా కళ్ళు వెతికాయి. దేవుడి ప్రమేయం లేకుండా వంటింట్లోకి వెళ్ళాను. పిల్లల కోసం వంట చేస్తుంది, తనను పిలిచాను, పలకలేదు. పిల్లలకు అన్నం తినిపిస్తుంది, బడికి తయారు చేస్తుంది, ఇల్లు సర్దుతుంది, కోడళ్లతో మాట్లాడుతుంది, అయినా నాతో మాట్లాడడం లేదు. గోడకు ఉన్న క్యాలెండర్లో చూశాను, ఆ రోజు శుక్రవారం, తెల్లవారితే శనివారం. నేనే కదా గుడికి తీసుకువెళ్ళాలి, అప్పుడు నన్ను పిలుస్తుందిగా అనుకున్నాను. నా భార్య పడగదిలోకి వెళ్ళింది. నేను లేకుండా తాను ఒక్కతే ఎలా పడుకుంటుంది? నేను లోపలికి వెళ్ళి చూస్తే తెలిసేది. నేను చచ్చిన నా అహం చావలేదేమో, తెల్లవార్లు పడగ్గది బయటే ఉన్నాను. నాతో పాటు దేవుణ్ణి జాగరణ చేయించాను. తెల్లవారింది, నా భార్య బయటకు వచ్చింది, ఇల్లు ఊడ్చింది, కల్లాపు చల్లింది, ముగ్గులేసింది, తలంటు స్నానం చేసింది. నన్ను పిలిచే పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను. దేవుడి గుడికి వెళ్తున్నా అని లోపల ఉన్న కోడలికి కేక వేసింది. నిన్ను చూస్తూనే ఉన్నాను, చిత్రంగా తను బయటకు నడవకుండా తన గదిలోకి నడిచింది. నా నిలువెత్తు ఫోటో నా ఫోటో ముందే కూర్చుంది, ధ్యానం చేస్తున్నట్లు. నేను దేవుని వైపు చూశాను. దేవుడి గుడికి వెళ్లకుండా ఏం చేస్తుంది? సమాధానం దేవుడు చెప్పాడు. ఆమె దేవుడివి నువ్వే. తన దేవుణ్ణి అంటే నిన్ను బాగా చూసుకోమని నీకోసం రోజూ నా గుడికి వచ్చేది. నువ్వు నా దగ్గరికి వచ్చావని తెలిసాక తన దేవుడిని అంటే నిన్ను తప్ప నన్ను తలుచుకోవడం లేదు. ఎందుకంటే నీ భార్యలో స్వార్థం లేదు, తన స్వార్థం కోసం ఎప్పుడూ నా గుడికి రాలేదు. ఆరోగ్యాన్ని, అంతులేని సంపదను, విజయాల్ని కోరుకుంటూ ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. కానీ నీ భార్య నువ్వు బాగుంటే చాలని కోరుకుంది. నువ్వు బాగుండాలని ఆ హుండీలో డబ్బులు వేసింది. 10 మందికి సహాయపడాలని, ఆ పుణ్యం నీకు దక్కాలని కోరుకుంది. ఆమె నిస్వార్థమైన కోరిక వల్లే నేను నీతో మాట్లాడగలిగాను, దేవుడు చెప్పాడు. నేను అలానే ఉండిపోయాను. ఇది జనన మరణాల మధ్య ఉన్న చక్రభ్రమమా? భ్రమతో కూడిన రిపపాటు జీవితమా? నీ భార్య ఏం కోరుకుంటుందో వినాలని ఉందా? దేవుడు అడిగాడు, నా అంతర్మదనానికి సమాధానం చెబుతున్నట్టుగా. నా భార్య మాటలు వినపడుతున్నాయి. దేవుడా, నా దేవుడిని నీ దగ్గరికి తీసుకువెళ్ళావు. నేను నా దేవుడిని చేరుకునే వరకు నా కుటుంబానికి, ఇంటికి దిక్కుగా, పెద్ద దిక్కుగా, నా భర్త స్థానంలో చూసుకునే గుండె నిబ్బరాన్ని ప్రసాదించు. నేను వచ్చే వరకు నా దేవుడిని జాగ్రత్తగా చూసుకో దేవుడా. నా గుండెల్లో నుంచి బాధ తన్నుకొచ్చేస్తుంది, కన్నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. చిత్రంగా నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావడం లేదు, దేవుడి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. సృష్టి రహస్యాన్ని, దేవుడి తత్వాన్ని విప్పు చెబుతున్నట్టుగా. నిస్వార్థంగా జీవితానికి పరిపూర్ణత సాధించుకుంటూ, మీలో మీరు, మీకు మేలు చేసే వారిలోనే దేవుడిని చూసుకుంటూ జీవించే ప్రతి వ్యక్తి బాధను నేను స్వీకరిస్తాను, మిమ్మల్నే దేవుడిగా చేస్తాను, దేవుడు చెప్పాడు. కన్నీలు కారుస్తూనే, బాధను స్వీకరిస్తూనే నా భార్య కోరికను ఆ దేవుడు మన్నిస్తాడని తెలుసు. ఎందుకంటే నా భార్య కోరికలో స్వార్థం లేదు. ఈ జీవిత సత్యాన్ని మీరు కూడా గ్రహిస్తారని తెలుసు. ఎందుకంటే రేపపాటు జీవితంలో క్షణకాలపు వివేకం ఈ కథలోని పరమార్థాన్ని మీకు విప్పి చెబుతుంది.
1: సృష్టి రహస్యం కథానిక మనకు వినిపించారు డాక్టర్ సుచరిత గారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కావున శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జతచేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ నంబర్లు.

మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టిడి కోడ్ నంబర్ జత చేసి 23240852, 23240853, 29550923 ఈ నంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజిఎల్ అధికారి గారితో నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లక్ష్మీ లావణ్య.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు. యాంటీబయాటిక్ అనగానే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఆందోళన ఉంటుంది. చిన్నపిల్లలు అనేసరికి మరింత జాగ్రత్తగా ఉండాలి అని తల్లిదండ్రులకి ఒక హన్ చేస్తూ ఉంటుంది ఆ ఆలోచన. దీన్ని వాడకంలో ఉన్న లాభాలు నష్టాలు, అసలు దీనిపైన ప్రజలకున్న అపోహలు, ఏ విధంగా మనం నివారించవచ్చు, యాంటీబయాటిక్ వరకు వెళ్లకుండా చిన్న చిన్న సమస్యలను ఎలా అధిగమించవచ్చు, ఇలా మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం.
0: డాక్టర్ గారు, యాంటీబయాటిక్ అనగానే అందరూ భయపడిపోతారు, అది చిన్నపిల్లలు అనేసరికి మరింత భయం ఎక్కువవుతుంది. సో దీని వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు?
1: లవణి గారు, యాంటీబయాటిక్ అనగానే తల్లిదండ్రులు భయపడుతున్నారు, కానీ ఇప్పుడు యాంటీబయాటిక్ అంటే ఈ సమాజం, మానవాళ్ళు ఎంత భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాంటీబయాటిక్ ఒక డబుల్ ఎడ్జ్ స్వోర్డ్, అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఒక పక్క ఎంత మేలు చేసి ప్రాణాలు కాపాడుతుందో, దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే అది మానవాళికి, తర్వాత మన పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది. సో యాంటీబయాటిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే పెన్సిలిన్ కనుక్కున్నారో, ఫస్ట్ యాంటీబయాటిక్ కనుక్కున్నారో, సో అది ఎన్నో ఇప్పటివరకు యాంటీబయాటిక్స్ ఇన్వెంట్ చేశాక కొన్ని కోట్ల మంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకున్నారు యాంటీబయాటిక్ వల్ల. కానీ ద అదర్ సైడ్, నెగిటివ్ సైడ్ ఏంటంటే, ఈ యాంటీబయాటిక్ విచ్చలవిడిగా వాడటం వల్ల సంవత్సరానికి దాదాపు 12.5 లక్షల మంది, 2019 సంవత్సరంలో స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు 12.5 లక్షల మంది డైరెక్ట్గా యాంటీబయాటిక్ వాడటం వల్ల చనిపోయారు. దాదాపు 5 లక్షల మంది ఇండైరెక్ట్గా ఈ యాంటీబయాటిక్స్ దుర్వినియోగం వల్ల చనిపోయారు. సో యాంటీబయాటిక్ విషయంలో తల్లిదండ్రులు, డాక్టర్స్, సొసైటీ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు అందరూ కూడా చాలా జాగృతగా ఉండాలి. దాన్ని అవసరం ఉన్నప్పుడే వాడాలి, సరైన మోతాదులో వాడాలి, సరైన డ్యూరేషన్లో వాడాలి, సరైన కాంపోనెంట్ వాడాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం యాంటీబయాటిక్ వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు, యాంటీబయాటిక్ వల్ల జరిగే నష్టాలని మనం నివారించుకునే అవకాశం ఉంది.
0: ఈ యాంటీబయాటిక్ అనేది ఇప్పుడు 3 రోజులు కంపల్సరీ వాడాలి, 5 రోజులు కంపల్సరీ వాడాలి, మధ్యలో మానేయకూడదు అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్?
1: యాంటీబయాటిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రోజులు వాడాలి. డాక్టర్ 3 రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే 3 రోజులు వాడాలి, వారం రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే వారం రోజులు వాడాలి, 3 వారాలు ప్రిస్క్రైబ్ చేస్తే 3 వారాలు వాడాలి. ఎందుకంటే యాంటీబయాటిక్ అన్నది ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఎన్ని రోజులు వాడాలన్నది ఆ డిసీజ్ కండిషన్ బట్టి, ఆ పేషెంట్కున్న సివియారిటీని బట్టి.

0: ఏదైతే క్రిమి ఉందో దాని లక్షణాలను బట్టి, దాని స్ట్రెంగ్త్ను బట్టి మనం డిసైడ్ చేసి కోర్స్ చేస్తాం. సో పేరెంట్స్ ఏం చేయాలంటే యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే తీసుకోవాలి. వాళ్ళు ఎంత డోస్ చెప్తే ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజులు చెప్తే ఎన్ని రోజులు వాడాలి. సో చాలామంది ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అది కొంత అవగాహన లేకపోవడం కావచ్చు, ఆర్థిక కారణాల వల్ల కావచ్చు. యాంటీబయాటిక్స్ అంటే కాస్ట్లీ ఉంటాయి యూజువల్గా. సో ఒక డాక్టరు 5 రోజులు కోర్స్ రాసినప్పుడు ఒక బాటిల్ తీసుకుంటారు, ఆ బాటిల్ 2 డేస్ వస్తుంది, మిగతా 3 డేస్ వాడరు. సో డాక్టర్ స్పెసిఫిక్గా 2 డేస్ రాసిన, 2 బాటిల్స్ రాసిన ఫార్మసిస్ట్ ఇవ్వలేదని పేరెంట్స్ తీసుకోరు. సో ఈ రెండు మేము కామన్గా చూసాయి. సో ఇంకోటి ఏంటంటే ఆ యాంటీబయాటిక్ కలపడంలో యూజువల్గా యాంటీబయాటిక్ పౌడర్ ఫామ్లో వస్తుంది మెజారిటీ ఆఫ్ ద యాంటీబయాటిక్స్. దాంట్లో ఒక పౌడర్ ఉంటుంది, ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ వరకు నీరు పోసి దాన్ని షేక్ చేసి మనం ఇస్తాం. కానీ తరచుగా పేరెంట్స్ అందరు గమనించాల్సింది ఏంటంటే మనం వాటర్ ఆ మార్క్ వరకు పోస్తామో అది కరెక్ట్ అనుకొని చాలామంది పేరెంట్స్ కలుపుతారు, అది 2 డేస్ కూడా రాదు. దానివల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, అది సరైన అమౌంట్లో సరైన మోతాదులో మనం వాటర్ పోయలేదు కాబట్టి అది థిక్ అవుతుంది, అంటే దాని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువవుతుంది. మనం డిజాల్వ్ అంటే దాని తక్కువ ఉంది వాటర్, అంటే యూజువల్గా ఏంటంటే దాంట్లో ఆ కట్ వర్క్ పోసాక షేక్ చేయాలి, షేక్ చేస్తే అది కిందికి దిగుతుంది లైన్, మళ్ళీ కొంచెం ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ ఏదైతే లైన్ అక్కడ వర్క్ పోసి చేయడం వల్ల వాళ్ళు ఇవ్వడం ఎక్కువ డోసులు ఇస్తున్నారు పిల్లలకి, ఎందుకంటే థిక్ సొల్యూషన్, అంటే 30 ml రావాల్సిన సొల్యూషన్ కాస్త మనం యాక్చువల్గా మనం వాటర్ పోస్తే 30 ml అవుతుంది. మనం అక్కడ వరకే పోసి అంతటితో షేక్ చేయకుండా వదిలిపెట్టేస్తే అది 20 ml అవుతుంది. అంటే మనం 20 ml అది చూసుకోకుండా 30 ml అనుకోని మనం ఇవ్వాల్సిన డోసు 5 ml ఇస్తుంటే అది స్ట్రాంగ్ అవుతుంది. అట్లనే మనం కంప్లీట్ కోర్స్ రాదు. సో వాళ్ళు తప్పకుండా ఆ కరెక్ట్ సరైన మోతాదులో వాటర్ పోసి దాన్ని షేక్ చేసి ఇవ్వడం ద్వారా మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది, సరైన డోస్లో మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే కలిపాక యూజువల్గా డిస్కలర్ అవుతుంది, ఆ డిస్కలర్ కాకుండా దాన్ని చల్లటి ప్రదేశంలో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో, లేదంటే ఎండ పడకుండా, కొన్ని కొన్ని డ్రగ్స్ ఎండ పడటం వల్ల వేడి కూడా దాని కలర్ మారి దాని పొటెన్సీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు యాంటీబయాటిక్ ప్రిపరేషన్లో దాన్ని నిల్వ చేయడంలో మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: అయితే ఇప్పుడు జనరల్గా సాధారణంగా ఒక జ్వరం వచ్చింది అనుకోండి డాక్టర్ గారు, ఒక మనం జనరల్గా మెడిసిన్ ఇస్తాం పిల్లలకి, కొంచెం ఒళ్ళు వేడిగా ఉంటే తడిగుడ్డ పెట్టి తుడవడం అని అట్లాంటి ప్రికాషన్స్ ఫస్ట్ ఎయిడ్ అంతా ఇంట్లో చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎన్ని రోజులు అలాగ మనకి ఒక 2 డేస్ చూసాం, 3rd డేకు కొంచెం కంగారు అనిపిస్తుంది, ఎన్ని రోజులు చూసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఇంకా తగ్గకపోతే యాంటీబయాటిక్ వెళ్ళాలి?
0: సో ఎన్ని రోజులు చూసాక డాక్టర్ దగ్గర వెళ్ళాలనేది ఫస్ట్ పార్ట్, ఎన్ని రోజులు చూసాక యాంటీబయాటిక్ వాడాలనేది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఎన్ని రోజులు చూసాక అంటే యూజువల్గా కొన్ని కొన్ని ఫీవర్స్ ఉంటాయి, ఒకటే రోజులో ఫిట్స్ వచ్చేసి ఆ బాబు అన్కాన్షియస్ అయ్యి ఆయాసం పడితే వెంటనే సేమ్ డే వెళ్ళాలి మనం. సో ప్రమాదకరం లేని ఫీవర్స్ అంటే సింపుల్ జ్వరము, జలుబు, దగ్గు, మోషన్స్ కానీ, వామిటింగ్ కానీ, ఆ పాప కానీ బాబు కానీ యాక్టివ్గా ఉండటం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేకపోవటం, ఆహారం మంచిగా తీసుకోవడం, యూరినోట్ బాగానే ఉండటం, తర్వాత వాళ్ళ సెన్సోరియం అంటే వాళ్ళ స్పృహలో ఉండటం బాగానే ఉంది, తర్వాత వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ అంటే కాళ్ళు చేతి చల్లకి పట్టడం కానివ్వండి, సో డిసోరియంటేషన్ ఉండటం కానీ, ఫిట్స్ రావటం కానివ్వండి, విపరీతమైన ఆయాసం రావటం కానివ్వండి, ఇట్లాంటివి లేవంటే మాత్రం మనము సింపుల్ వైరల్ ఫీవర్స్కి, అది వైరల్లో బ్యాక్టీరియల్ తెలియదు మనకు, సింపుల్ ఫీవర్స్కి మనం వెయిట్ చేయొచ్చు 3-4 డేస్. తర్వాత 3-4 డేస్ తర్వాత యాంటీబయాటిక్ ఇవ్వాలా లేదన్నది మనం క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ చూసాక డాక్టర్ చూస్తాడు ఫస్ట్. ఇప్పుడు నా దగ్గరకు ఒక పాప వచ్చింది, ఆ పాపకి జలుబు, దగ్గు, గొంతు నొప్పి అని చెప్పారు. సో నేను త్రోట్లో టార్చ్ వేసి చూసినప్పుడు నాకు త్రోట్లో వైట్ ప్యాచ్ కనపడింది, సో ఫాలికల్స్ కనపడినాయి. సో అప్పుడు నేను యూజువల్గా అది స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అది దానికి నేను యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. నేను ఇంకా సాలిడ్గా నాకు ఎవిడెన్స్ కావాలనిపించినప్పుడు నేను ఆ త్రోట్ని స్వాబ్ని తీసుకొని కలెక్ట్ చేసి దూద్ ద్వారా, కాటన్ స్వాబ్ ద్వారా దాన్ని కల్చర్ చేయించుకొని నేను యాంటీబయాటిక్ ఇవ్వచ్చా లేదా నేను డిసైడ్ చేయొచ్చు. బట్ యూజువల్గా కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఫీవర్ వల్ల యూరిన్లో మంట రావటం, సో యూరిన్లో విపరీతమైన స్మెల్ రావటం, సో అట్లాంటివి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తప్పకుండా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ చేశాకనే ఇవ్వడం ద్వారా, అంటే కల్చర్ చేయడం ఎందుకంటే మనము కల్చర్ 48 అవర్స్ పడుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి తప్పకుండా యాంటీబయాటిక్ ఇవ్వాలి. బట్ 48 అవర్స్లో ఆ చైల్డ్కి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ డేనే యూరిన్ కల్చర్ తీసుకున్నాక యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి ఆ కల్చర్లో సేమ్ యాంటీబయాటిక్ ఇవ్వచ్చు లేదంటే మార్చండి అని మనకు కల్చర్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఈ యాంటీబయాటిక్ ఇవ్వండి అంటే ఇదే కంటిన్యూ చేస్తాం, లేదంటే కల్చర్ ఆధారంగా మనము ఆ యాంటీబయాటిక్ మార్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొన్ని కొన్ని కండిషన్లో మనం చూడగానే యాంటీబయాటిక్స్ డైరెక్ట్గా స్టార్ట్ చేసే

0: అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని కండిషన్స్లో మనం 3వ రోజు డాక్టర్ చూసినా కానీ తెలియదు, అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ చైల్డ్కి సిమ్టమ్ బట్టి. సపోజ్ జ్వరంతో పాటు జలుబు దగ్గు ఉందనుకోండి, అప్పుడు మనం బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తర్వాత ఎక్స్రే చేయడం ద్వారా వాళ్ళకి న్యూమోనియా ఉందా తెలుసుకొని, న్యూమోనియా లేదు, బ్లడ్ కౌంట్స్ బాగానే ఉన్నాయి, న్యూట్రిఫిల్స్ లేవు, సో ఇవన్నీ బాగానే ఉన్నాయంటే మనం ఇంకొక 3-4 డేస్ చైల్డ్ సిక్ లేకుండా వెయిట్ చేయొచ్చు. సో అట్లా మనం 3 డేస్ తర్వాత అసెస్మెంట్ ద్వారా, మన క్లినికల్ అసెస్మెంట్ ద్వారా, తర్వాత వాళ్ళకి చేసే ల్యాబ్ టెస్ట్ ద్వారా యాంటీబయాటిక్ ఇవ్వచ్చో లేదో తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న డేటా ఏంటంటే 55% ఆఫ్ ద యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్రొఫైలాక్సిస్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో 55% మందికి మనం ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. యాంటీబయాటిక్ అనేది ముందు జాగ్రత్తగా ఇచ్చే మెడిసిన్ కాదు, యాంటీబయాటిక్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాక ఇచ్చేది. సో మిగతా 45% కన్ఫర్మేషన్ తర్వాత ఇస్తున్నారు, కానీ దాంట్లో 6%ే దాన్ని కరెక్ట్గా తీసుకుంటాం, కరెక్ట్ డోస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా యాంటీబయాటిక్ అనేది మనం ఒకటి అన్నెసరిగా ఇస్తున్నాం 55% మందికి, రెండోది ఇచ్చింది కూడా కరెక్ట్ డోస్లో ఇవ్వలేకపోతున్నాం. సో ఇవి మనం అధిగమించాలి, ఎందుకంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా తీవ్రంగా మన మానవాళిని వేధించబోతున్న సమస్య. ఎందుకంటే దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి కూడా కొత్త గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏం రాలేదు, సెఫిలోస్పోరిన్ వచ్చాక కొత్త గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏం రాలేదు. సో ఇప్పుడు కామన్గా యూజ్ చేసే యాంటీబయాటిక్స్ అన్ని కూడా రెసిస్టెన్స్ ఆర్గానిజం అన్ని కూడా, ఇప్పుడున్న క్రిమిలన్నీ కూడా చాలా మొండిగాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పిల్లవాడిని ఏదైనా తప్పు చేస్తే దండిస్తే తను మా ఫస్ట్ టైం వింటాడు, మీరు రిపీటెడ్గా అన్నేసరిగా మీరు కొడితే అతను రెబెల్ అవుతాడు, అతను వినడు. సో అట్లనే యాంటీబయాటిక్స్ అనవసరంగా మనం ఇవ్వడం ద్వారా ఈ యాంటీబయాటిక్ మైక్రోవల్ రెసిస్టెన్స్ అనేది వచ్చి హాస్పిటల్స్ కూడా చాలా మంది మంచిగున్న పేషెంట్స్ హాస్పిటల్ పోయి వెంటిలేటర్ మీద పెట్టగానే హాస్పిటల్ ఎక్కువ న్యూమోనియాస్తో చనిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం యాంటీబయాటిక్స్ ని జ్యుడిషియల్లీ యూస్డ్ యాంటీబయాటిక్ పాలసీ అనేది ఫాలో చేయాలి. సో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకటి ఒక డాక్టర్గా, నేను ఒక డాక్టర్ కాబట్టి నా బాధ్యత ఏంటంటే నాకు దగ్గరకు వచ్చిన పేషెంట్ని నేను ఈ బాబుకి పాపకి యాంటీబయాటిక్ అవసరం ఉందా, ఒకళ్ళు అవసరం నేను నిర్ధారించుకున్న తర్వాతనే నేను వాళ్ళకి ఇవ్వాలి. యాంటీబయాటిక్ ఇవ్వడం ద్వారా ఒకటి వాళ్ళకి అదనపు భారం, అంటే ఆర్థికంగా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, రెండోది ఆ బాబుకి కూడా నేను అన్నిసరి యాంటీబయాటిక్ ఇస్తే రెసిస్టెన్స్ రావటం వల్ల ఫ్యూచర్లో ఈ యాంటీబయాటిక్ పనిచేయక మరి ఇంకా చాలా స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సో అట్లనే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ది మొత్తం మానవాళికి అంతా స్ప్రెడ్ చేయే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా యాంటీబయాటిక్స్ మనం డాక్టర్స్ కమ్యూనిటీ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. సో అట్లనే పాలసీస్ కూడా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే యాంటీబయాటిక్ యూసేజ్లో, సో అప్పుడు కూడా ఈజీ ఉంటుంది. ఇంకోటి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దేశంలో ఉన్న ఇల్లిటరసీ వల్ల కానివ్వండి, వాళ్ళకి యాక్సెస్ టు హెల్త్ కేర్ కానివ్వండి, కొంత గ్రీడీ పీపుల్ ఉండటం వల్ల కానివ్వండి, ఈ పేరెంట్స్ వాళ్ళతో వాళ్ళే యాంటీబయాటిక్స్ చేసుకుంటారు. సపోజ్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి టైఫాయిడ్ ఉంది, నేను యాంటీబయాటిక్ ఇచ్చాను, వాళ్ళు ఒక 2 మంత్స్ తర్వాత సిమిలర్ సిమ్టమ్స్ ఉంటే ఈ సిమ్టమ్స్ అవే ఉన్నాయి కదా అని వాళ్ళే డయాగ్నోస్ చేసుకొని వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో యాంటీబయాటిక్ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ ఆ కంప్లీట్గా కోర్స్ కొనుక్కోకుండా హాఫ్ బాటిల్ ఇవ్వడమో లేదంటే 2 రోజులు జ్వరం తగ్గిందని ఎప్పుడైనా పేరెంట్స్ ఏం గుర్తుకోవాలంటే, అంటే ఆ లక్షణాలు తగ్గినా ఆ కంప్లీట్ కోర్సు కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ అది తిరగబెట్టే అవకాశం ఉంటుంది. చాలామంది అట్లా చేయరు, ఒక 2-3 డేస్ ఫీవర్ నయం కాగానే లక్షణాలు తగ్గానే వాళ్ళు ఆపేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు అడిగితే యాంటీబయాటిక్ కాదు, యాక్చువల్లీ ఏ మెడిసిన్ కూడా ఎక్సెప్ట్ పారాసిమాల్ లాంటి మెడిసిన్స్, ఎలక్ట్రో లాంటివి కాకుండా ఏ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేని డ్రగ్స్ ఇవ్వకూడదు. దాంట్లో కూడా మనం నియంత్రణ చర్యలు గట్టిగా చేపట్టడం ద్వారా మానవాళికి పొంచి ఉన్న ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నదాన్ని మనం నివారించుకునే అవకాశం ఉంది.
1: మెరుగైన సమాజం కోసం, ఒక ఆరోగ్యమైన సమాజం కోసం మీరు చాలా చక్కని విషయాలు శ్రోతలకు తెలియజేశారు. అయితే ఈ యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు సహజంగా మనం పిల్లలు గమనిస్తే కొంచెం వీక్గా అనిపిస్తారు, అప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి?
0: అంటే యాంటీబయాటిక్ వల్ల వీక్ అవడం అనేది పార్షియల్లీ కరెక్ట్, పార్షియల్లీ ఇన్కరెక్ట్ అండి. కరెక్ట్ ఎట్లా అంటే, కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల, ఎమోక్సిలిన్ లాంటి యాంటీబయాటిక్స్ వల్ల కొంత డైరియా వచ్చే అవకాశం ఉంటుంది, ఆ డైరియా వల్ల వాళ్ళకి లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ చేదు ఉంటాయి, ఓఫ్లాక్సిన్ లాంటి మెడిసిన్స్, వాటి వల్ల వాళ్ళు వామిట్ చేసేకుంటారు, అప్పుడు వీక్ అవుతారు. సో అప్పుడు దాని టేస్ట్ మాస్ చేయడానికి మనం యాంటీబయాటిక్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్ సరైన కారణం వల్ల ఇచ్చుంటే కనుక దాన్ని ఈ మోషన్స్ కాకుండా ప్రోబయాటిక్స్ అని ఉంటాయి, అంటే సాక్రోమైసిస్ అని, తర్వాత లాక్టోబయాసిస్ అని, ఇట్లాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళకి మోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎలక్ట్రాల్ ఇస్తూ వాళ్ళకి వీక్ కాకుండా మనం చూసుకోవచ్చు. అట్లనే యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు వామిటింగ్ చేస్తే దాన్ని మాస్ చేసేందుకు వచ్చి జ్యూస్లో కానీ పాల్లో కానీ కల్పిస్తూ వాళ్ళని ఈ యాంటీబయాటిక్ వల్ల వచ్చే వీక్నెస్ మనం తగ్గించుకోవచ్చు.
1: ఓవరాల్గా ఇది వాడుతున్నప్పుడు జనరల్ గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? నార్మల్ ఫుడ్ అంతా తీసుకోవచ్చా?
0: ఎస్, యాంటీబయాటిక్ వాడుతున్న క్రమంలో కూడా మనం రెగ్యులర్గా ఏం తీసుకుంటామో, హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటామో అవే తీసుకోవాలి. సో ఈ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం కదా అని ఎక్కువ ఫీడ్ చేయటమో, ఎక్కువ వాళ్ళకి రిక్వైర్ ఉంటుందనో, లేదంటే యూజువల్గా ఏంటంటే

0: ఇన్ఫెక్షన్లో మన మెటబాలిజం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అంటే మన క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, ఫీవర్ వల్ల మన క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, ఖర్చు అవుతుంటాయి, కాబట్టి మనకి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి. సో యాంటీబయోటిక్ వల్ల కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీ నీడ్స్ ఏ గుడ్ న్యూట్రిషన్. కాబట్టి తప్పకుండా ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి, ఎస్పెషలీ లిక్విడ్స్ బాగా ఇస్తుండాలి, జ్యూసెస్ కానీ, పాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఎలక్ట్రాల్ కానీ, ఇట్లాంటి ఇస్తూ నార్మల్ డైట్ ఇస్తే వాళ్ళు ఈ యాంటీబయోటిక్ వల్ల వచ్చే వీక్నెస్ని, తర్వాత నార్మల్గా ఇల్నెస్ వల్ల వచ్చే వీక్నెస్ కూడా వాళ్ళు అధిగమించే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ యాంటీబయాటిక్ వాడకం వల్ల వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి?
0: సో యాంటీబయాటిక్ వల్ల కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వల్ల ఎనాఫిలాక్సిస్ అంటాం, అంటే రియాక్షన్, ఎలర్జిక్ రియాక్షన్, అది సివియర్గా కూడా కావచ్చు. సో దాంట్లో ఒకటి చూస్తే మనం ట్రైమెత్ప్రిమ్ సల్ఫమిథాక్సిజిన్ అని ఉంటుంది, సెప్ట్రాన్ అంటాం దాన్ని కామన్గా. సో దానివల్ల స్టీవెన్ జాన్సన్ అనే సిండ్రోమ్ సివియర్గా వచ్చే ప్రాణాంతకమైన రియాక్షన్ రావచ్చు. అంతేకాకుండా కొందరు పిల్లలకి సింపుల్ ర్యాష్ రావటము, సో ఇట్లాంటి రియాక్షన్స్ రావచ్చు. బట్ ఏదైనా డ్రగ్ పడినప్పుడు కొందరు పిల్లలకి ఫిక్స్డ్ డ్రగ్ ర్యాష్ అంటాం, ఎఫ్డిఆర్ అని, అంటే ఇవ్వగానే వాళ్ళకి ఫేస్లో, తర్వాత బాడీ మీద, ట్రంక్ మీద నల్లటి మచ్చలు పడతాయి, అవి లైఫ్ లాంగ్ పో. సో అదొక రియాక్షన్ కావచ్చు. సో ఇట్లాంటి ఈ ఫిక్స్డ్ డ్రగ్ రియాక్షన్ అనేది, తర్వాత జనరల్ ర్యాష్ అనేది కామన్, సింపుల్ అంటే ప్రాణాంతకం కానీ కానీ స్టీవెన్ జాన్సన్ అనేది చాలా తీవ్రమైనది. దాంట్లో ఏంటంటే వాళ్ళ మ్యూకోజా, ఓరల్ మ్యూకోజా అంటే నోరంతా పగిలిపోతుంది, నాలుక ఎర్రబడుతుంది, లిప్స్ అన్ని క్రాక్ అవుతాయి, డ్రై అయిపోతాయి, కళ్ళు బాగా రెడ్ అయిపోయి, వాళ్ళ ఐలిడ్స్ స్వెల్లింగ్ కావటం, తర్వాత ఒంటి మీద ర్యాషెస్ రావటము, ఇట్లా స్టీవెన్ జాన్సన్ అనేది చాలా ప్రాణాంతకమైనది. సో అందుకే యాంటీబయాటిక్స్ అనేది మనం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలు ఇవ్వాలి. యాంటీబయాటిక్ వల్ల ఎలాంటి మీకు దుష్ప్రభావం కనిపించినట్టు అనిపించినా, సర్టిఫికెట్ అనిపించినా, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయడం కానీ పర్సనల్ వెళ్ళి కలవటం కానీ చేయాలి. లేదు అంత సివియర్ రియాక్షన్ ఉంటే వెంటనే ఆపి, ఎందుకంటే డాక్టర్స్ 24 గంటలు అవైలబుల్ ఉండకుంటే మీరు ఆ మెడిసిన్ ఆపేసి తర్వాత నెక్స్ట్ డే కలిసేందుకు ప్రయత్నించాలి.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ లవణి గారు, ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం ఈ అంశంపై డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లక్ష్మీ లావణ్య గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతులకు ఒక ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ బీజీఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. కావున మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ నంబర్ జత చేసి 2324085252, 2324085353, 2955092 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఫోన్ నంబర్లు మరొకసారి 040 STD కోడ్ నంబర్ జత చేసి 2324085252, 2324085353, 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్

యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజిఎల్ అధికారి గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒక సినీ గీతం.

కీరవాణి రాగంలో ఆదితాళంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాగరత్న మాలిక చే రీతిగౌళ రాగం రూపకతాళంలో త్యాగరాజస్వామి కృతి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు జాన్ బే హిగ్గిన్స్ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 నుండి 11 వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు. కావున శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జతచేసి 2324085252, 2324085353, 2955059323. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి అధికారి గారితో నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరితో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు పాల్గొనున్నారు. సింగపూర్లో భారత్, సింగపూర్ మధ్య 4వ విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. నిర్మలా సీతారామన్, జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్ ప్రతినిధులుగా హాజరయ్యే ఈ భేటీలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగాలు, నైపుణ్యాభివృద్ది వంటి ప్రధాన అంశాలపై చర్చిస్తారు. విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశాలు 2వ రోజు చేరుకున్నాయి. మోహన్ భగవత్, నితిన్ నవీన్ పాల్గొంటున్న ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమన్వయ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై కొత్త జీవో ఇచ్చింది. 7.1, 2K, 4K స్క్రీన్లతో స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేస్తూ ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతించింది. థియేటర్స్లో 25% నాన్ ప్రీమియం సీట్లు, చిన్న సినిమాలకు రోజుకో షో తప్పనిసరి చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసు హైకోర్టు కొట్టేసింది. 4 ఏళ్ల క్రితం సంఘటనలపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం చట్టవిరుద్దమైన పిటిషనర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బీఆర్ మధుసూదనరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వందే మాతర గేయం తొలి 2 చరణాలు మాత్రమే ఆలపించే 1937 నాటి తీర్మానాన్ని కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కేంద్ర నూతన విద్యా విధానానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆదేశించింది. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రూఫ్ పాయింట్ హైదరాబాద్లో ఏఐ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది. పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా మరో 12 నుంచి 24 నెలల్లో 200 మందికి పైగా ఇంజనీర్లను నియమించనున్నట్టుగా, వ్యాపార విస్తరణలో భాగంగా ఢిల్లీలో కార్యాలయం తెరుస్తున్నారు.

చేస్తున్నట్టు సీఈఓ సుమిత్ ధావన్ తెలిపారు. సింగ్ ఫీల్డ్ కప్ చెస్లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద కీలక విజయం సాధించారు. నిన్న జరిగిన 8వ రౌండ్లో ప్రజ్ఞ ఫ్రాన్స్ మ్యాక్సిమ్ వోచియర్ లాక్గ్రౌండ్ ఓడించారు. మరో రౌండ్ మాత్రం మిగిలి ఉన్న ఈ టోర్నీలో 5 పాయింట్లు సాధించిన ప్రజ్ఞ అమెరికా ఆటగాడు వెస్లీ షోతో సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వినవచ్చు.

కార్యక్రమంలో ముందుగా 35 చిన్న కథ కాదు. ఈ చిత్రం నుండి పృథ్వీ హరీష్ పాడిన పాట విందాం. గీత రచన భరద్వాజ్ గాలి, వివేక్ సాగర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రలహరి ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ ఆలపించిన పాట విందాం. గీతరచన శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: అర్ధశతాబ్దం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన లక్ష్మీ ప్రియాంక రచన విందాం. నాఫ్వల్ రాజా సంగీత సారథ్యంలో

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 నుండి 11:00 వరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశంపై ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పలగారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324085252, 2324085353, 2955059023 ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324085252, 2324085353, 2955093 ఈ నంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి అధికారి గారితో నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి జార్జ్ రెడ్డి చిత్రం కోసం మంగ్లీ సత్యవతి ఆలపించిన మెట్టపల్లి సురేందర్ రచన, సురేష్ బొబ్బిలి సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: అచానక్ పైసో కి జరూరత్ హై తో బేఫిక్ర హో జాయే క్యూంకి ట్రస్ట్ హై.
4: అగర్ ఆప్కే ఘర్ మే పురానా సోనా రఖా హై తో ఉసే లే ఆయే ట్రస్ట్ కే పాస్ ఔర్ పాయే ఉస్కీ సబ్సే బెహతర్ కీమత్. కిసీ భీ జ్వెలర్ సే ఖరీదా హువా సోనా హో, ట్రస్ట్ ఆప్కో సిర్ఫ 10 మినిట్ మే 100% భరోసే ఔర్ పూరి పారదర్శితా కే సాథ్ దేగా సోనే కీ సహీ కీమత్.
3: అభీ కాల్ కరే 8592916917 పర్. ట్రస్ట్ హై నా.
5: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్ట్?
5: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
6: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం శ్రీ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి రచన, శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో చిత్రం ఊరు పేరు భైరవకోన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అత్యవసర సమయమా, చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
2: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
3: సమయం 9:30. ఈ ఉదయం 10:03 ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ PNG ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఉమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి మా శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324085252, 2324085353, 2955092 ఫోన్ నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324085253, మరొక ఫోన్ నంబర్ 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి అధికారి గారితో నేరుగా మాట్లాడవచ్చు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సరిపోదా శనివారం. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన కృష్ణకాంత్ రచన, జేక్స్ బిజాయ్ సంగీత సారథ్యంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 నుండి 11 వరకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలోని అంశం, మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత. మరి ఈ అంశంపై ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఉమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-0852, 2324-0853, 29

1205-0923. ఫోన్ నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి అధికారి గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.

శ్రోతుల చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ద ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం శ్రీరామ్ పాడిన పాట. గీతరచన అనంత శ్రీరామ్, గోపీసుందర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 10:03 మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమ గారు, ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎంవీఎస్కే శ్రీ అఖిల గారి గాత్రం ప్రసారమవుతుంది. వీరికి వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి శ్రీవాత్స, మృదంగం శ్రీ పెరవలి జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శర్వాణి నరహరి గారు ఆలపించిన భజన్స్ వింటారు. హార్మోనియం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా శ్రీ వేణుగోపాల్ గౌడ్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి రచయిత్రి కొడవటి గంటి విజయలక్ష్మి గారి రచన అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకురాలు కొడవటి గంటి విజయ్ గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద ఆలపించిన సాహితీ రచన గోపీసుందర్ సంగీత సారథ్యం.

మీరు వింటున్న పాట హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సితారా కృష్ణ ఆలపించినది. అనంత శ్రీరామ్ గీత రచన, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఉదయం 10:03 నుండి 11 వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 232408852, 232408853, 295509923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారి గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి మజిలీ చిత్రం కోసం చిన్మయ్య శ్రీపాద ఆలపించిన చైతన్య ప్రసాద్ రచన, గోపీసుందర్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 30 వరకు సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులను కలవడంతో పాటు 26వ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్లో పాల్గొని 30న హైదరాబాద్ రానున్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖను వివరణ కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ నిన్న సోకార్డ్ నోటీస్ జారీ చేసింది. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అదే మున్సిపాలిటీ కౌన్సిలర్ సంజయ్లకు సైతం నోటీసులు ఇచ్చింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో 2 వసతిగృహాల నిర్మాణానికి 7.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వీటిని బాలురు, బాలికలకు ఒక్కోటి చొప్పున కేటాయిస్తారు. ఒక్కో దాంట్లో 500 మంది ఉండేలా 2 నిర్మించనున్నారు. దేశ రాష్ట్ర ఇంధన భద్రతకు సింగరేణి తగినంత బొగ్గుతో పాటు హరిత ఇంధనం అందిస్తుందని సీఎండీ బుద్ధప్రకాష్ తెలిపారు. దేశంలో బొగ్గు విద్యుత్కు మరో 4 దశాబ్దాల డిమాండ్ ఉందని, ఉత్పత్తిని మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వందే మాతరంలో తొలి 2 చరణాలే పడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడానికి బీజేపీ తప్పుపట్టింది. వందే మాతరంపై 1937లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీసుకున్న నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొత్త ముస్లిం లీగ్గా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి త్రివేది విమర్శించారు. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే హెచ్చరించారు. పారదర్శకత కోసమే తెచ్చిన ఈ విధానంలో అక్రమాలు తక్షణమే గుర్తించగలమని, మ్యూచువల్ ఫండ్లు సహా మార్కెట్ వర్గాలు దీన్ని స్వీకరిస్తున్నాయని తెలిపారు. గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 ధృవీకరణ లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలున్నట్టు FIH గుర్తించడంతో దేశంలో తొలి కేటగిరీ 1 ఆస్ట్రోటర్ప్ హాకీ మైదానంగా ఇది నిలిచింది. ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. రాష్టంలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జి వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి అంటే ఏంటి? పిఎన్జికి ఎల్పిజికి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపు నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: ఓమేశ్వర్ గారు, పైపు నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
2: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండింటి జాయింట్ వెంచర్తోని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
1: ఒక కాలర్ లైన్లో ఉన్నాను. హలో.
3: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఎస్, మాట్లాడండి సార్.
3: నాకు కాకినాడలో హౌస్ కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేటలో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైపుడ్ గ్యాస్ కావాలి. ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది మాది కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్లు ఇవ్వట్లా. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్లు రాలేదండి, వస్తుంది మీకు అంటారు. మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
1: రామకృష్ణ గారు, మీరు 8106977495, హలో
3: హలో,
1: మీకు ఒక నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 8106977495. దానికి కాల్ చేయండి. కాల్ చేయండి, లేదు అంటే 04223234701 ఇది హెడ్ ఆఫీస్ నెంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
2: హలో హలో హలో, రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్లు జనరేట్ కాకపోవచ్చు అండి. ఈ కాంటాక్ట్, ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నంబర్ కూడా ఉందండి, 040-232-34701.

0: మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 0402324701 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: నమస్తే మేడం గారు.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ఒడ్డుపర గ్రామం అండి మాది.
1: మాట్లాడండి.
2: అంటే మా పల్లెటూర్లకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ అండి?
0: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరికి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఉక్కుత ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
2: థ్యాంక్ యూ సార్.
1: హలో, హలో సార్, అసలు పిఎన్జి అంటే ఏంటి సార్? పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు. పిఎన్జి అంటే ఏంటి
0: మేడం? పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడాన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్లో మ్యాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి. అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, నా పేరు నూకెళ్ళ కొండబాబు, గొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన టైలరింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
0: చెప్పండి సార్.
3: అయితే నాకు చిన్న డౌట్ అండి, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలోంచి ఇస్తుంటారు కదా?
0: అవునండి.
3: అయితే భూమిలోంచి ఇస్తున్నప్పుడు అన్నది ముందు ముందు తగ్గేటప్పుడు ఏమన్నా బ్లోఅవుట్ అవుతుందని, లేకపోతే ఒకవేళ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా ఏంచుకోలేదండి. అలాంటి ఏమైనా ప్రాబ్లంలు వస్తాయేమో ఉద్దేశం మీద నా డౌట్ మీద ఎంచుకోలేదండి. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదంటారా ఏంటని?
0: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్లో సరఫరా చేస్తాము, తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి. చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు, మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా
3: చెప్పారండి,
0: మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి. మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది. తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం మూలాన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
1: ధన్యవాదాలండి మీకు కూడా. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, హలో,
4: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: సార్, నాకు పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ ఛార్జ్ వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో,
0: చెప్పండి.
4: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.
0: చెప్పండి.
4: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి. ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్కి? ఇది లాస్ అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్కి మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్లో మోర్ దెన్ డబుల్ అయిపోయింది.
0: హలో, హలో, చెప్పండి సార్. హలో,
1: కాల్ కట్ అయింది. హలో, మీరు ఆన్సర్ చేస్తారు?
2: నమస్కారం
0: సార్.
2: హలో,
1: హలో,
2: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
2: నా పేరు దేశబోయిన రవి, మాది బోన్.

0: లోపల. అయితే మేడం ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
1: మేడం? సార్ మీకు మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
0: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
1: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి మీ ఏరియాకు ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి

0: నుంచిస్తారు సార్?
1: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి మీ ఏరియాకు ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి
0: అంటే గ్యాస్
1: నిర్ధారణ
0: కనెక్షన్
1: అవుతుందండి.
0: వాళ్ళని అడగాల.
1: గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి, ఆ
0: ఒకసారి
1: వేరియస్
0: వాళ్ళ
1: కంపెనీ.
0: నంబర్ అన్నా ఏదైనా వెబ్సైట్ అన్నా ఉన్నా సార్?
1: మీరు ఎక్కడి నుంచి చెప్తున్న ఎక్కడి నుంచి
0: నేను
1: మాట్లాడు?
0: నిజామాబాద్ జిల్లా సార్ నిజామాబాద్.
1: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఎంఎన్జిఎల్ అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ
0: ఓకే.
1: సమీపంలో ఉన్న ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన
0: అంటే
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క
0: ఓకే.
1: ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్ళకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్లో ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి ఏంటనేది దాని
0: అంటే
1: పూర్తి
0: ఎక్కడ
1: వివరాలు
0: ఎక్కడ సార్
1: చెప్తారండి.
0: నిజామాబాద్ లో
1: ఏమండి?
0: ఎక్కడ సార్ అది నిజామాబాద్ లో? ఒకసారి ఫోన్ నెంబరు లేదా.
2: హలో
0: మేడం
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం, ఇప్పుడు మీరు హైదరాబాద్ కే పరిమితం అయితుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల సిద్దిపేట ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
1: సార్ మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి ప్రతి ఇంటికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేరాలి అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
0: కొంచెం మాకు సిటీ బేస్డ్ అంటే ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్ దయచేసి.
1: అది కూడా ఇస్తామండి మేము.
0: ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో శుభోదయం మేడం.
2: శుభోదయం అండి.
3: కావలడల గ్రామం నుంచి అహో మేడం వెంకటేశ్వర్లు.
2: మాట్లాడండి, చెప్పండి.
3: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
2: నమస్తే అండి.
3: మాది నెల్లూరు జిల్లా మేడం.
2: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
3: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అది కదా,
2: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
3: గ్యాస్ వచ్చేటప్పుడు చూడండి మేడం.
2: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
1: చెప్పండి.
4: ప్రైస్ గురించి అడిగానండి, స్టార్టింగ్ నేను సిక్స్
2: చెప్తారండి, చెప్తారు
4: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది, 53 రూపీస్, 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
1: సార్ మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిదీ ఈ గ్యాస్ అనేది గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో నమస్తే అండి.
2: నమస్తే అండి,
5: నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్ టీచర్.
2: చెప్పండి.
5: ఈ పైపుడ్ గ్యాస్ కు వల్ల జరిగే లాభాలు నష్టాలు దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి. ఇంకోటి జైరాబాద్కు

0: ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది
1: చెప్పండి,
0: నేను రేడియోలో వింటాను.
1: ఓకే
2: సార్,
0: థ్యాంక్ యూ.
2: మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితమండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటనేది చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన రెండో ప్రశ్నకు, ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రాజు అండి, నిజామాబాద్ మాట్లాడుతున్నాను.
1: చెప్పండి రాజు గారు.
2: హలో,
1: చెప్పండి, వింటున్నారు సార్.
2: చెప్పండి సార్, రాజు గారు చెప్పండి, వినబడుతుంది
1: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి? అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది అంటే, ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
2: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: చెప్పండి సార్. హైదరాబాద్ నంబర్లు అండి, 8106977495, 0402323-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఏమండి, 20 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, 0402323-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలో అయినా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చండి. హలో
1: సార్, ఇప్పుడు
4: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
1: శుభోదయం త్రిమూర్తులు గుప్త గారు.
4: చాలా నాళ్ళైంది మీతో మాట్లాడి, మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేట్టున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కిని, నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కిని, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటా, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అవి అందరికీ తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు అవి ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు అవి ఎలా ఉంటాయో కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరపున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. ఇటు కాదు మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ

0: సరే అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవ్వరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలకు సమాధానాలు ఇవ్వండి మీరు. నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
2: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ను సంప్రదించవలసిన నంబర్లండి 0884233326. ఈ నంబరుకు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావలసిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ HPCL మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ. కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము, చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే మీకు ఇంతకుముందే చెప్పాను ఎల్పీజీ అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎల్పీజీతో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్.
1: మేడం,
3: అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేసారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయ్యట్టు అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
1: పైపుడు నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్?
3: అవునండి అవునండి అవునండి. వేసి వాళ్ళు ఎవ్రీ ఫర్లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
1: ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫోన్ ఇన్ కార్యక్రమం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో
3: జరుగుతుంది.
1: మీ అభిప్రాయాన్ని అండ్ మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియజేస్తారండి. ధన్యవాదాలండి. హలో
4: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సామమూర్తి అండి, నేరెడ్మెంట్ కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
2: సాంబమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకుముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి 8106977495. లేదా 8108106977495. లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి 0400 2323 4701. మీరు ఈ నంబర్ కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా చెప్తారండి అది.
1: హలో హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
5: హలో మేడం.
1: చెప్పండి అమ్మా. ఇది ఎల్పీజీ గురించి కాదమ్మా, పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైప్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొనే శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2

0: 9550923 నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో సతీష్ మేడం, మాది కొత్తపల్లి మేడం.
0: ఓకే,
2: కొన్ని సిటీలలో మనకు కొత్తపల్లి గిట్ట ఖమ్మం జిల్లాకి ఏమైనా వస్తుంది మేడం పైప్ గ్యాస్?
1: హా సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితం అండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు వస్తారండి.
2: సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైపుడ్ గ్యాస్ ఇలాంటిది ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పిద్ది కదా సార్?
1: చాలా చాలా మీరు కరెక్ట్గా చెప్పారండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రమే పరిమితం అండి. మీదకు వేరే వాళ్ళు వస్తారండి, వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారండి.
2: అయితే ఇప్పుడు మాకు ఇదివరకు అంటే మాది గ్రామీణ ప్రాంతమే, మాకు వాళ్ళప్పుడు బయోగ్యాస్, గోబర్ గ్యాస్.
1: హలో,
2: హలో
1: చెప్పండి.
2: గోబర్ గ్యాస్ కూడా కొన్ని మన పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం వస్తే బాగుంటుంది సార్?
1: సార్ అది మీరు అనేది కరెక్టే కానండి, అది మా పరిధిలో లేని ప్రశ్న అండి అది.
2: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ సతీష్ గారు. సార్, ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజితో పోలిస్తే, ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎంతవరకు మనం ఆదా చేసుకోవచ్చు?
1: మనం ఎల్పిజితో పోల్చుకున్నట్లయితే అండి మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే, హోటల్స్ కానీ, చిన్న స్టార్ హోటల్స్ కానీ, బిగ్ రెస్టారెంట్స్ కానీ, వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవ్వడానికి అవకాశం ఉందండి. ఎల్పిజితో పోల్చుకుంటే, కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అల్వాల్ నుంచి మాట్లాడుతున్నామండి.
0: ఓకే, చెప్పండి మీ క్వశ్చన్.
1: చెప్పండి.
3: మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్ కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
1: సార్, మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీ కనెక్షన్ కావాలనుకుంటే మా కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెంబర్ ఒకసారి చెప్తున్నాను, రాసుకోండి. 8106 9 9 77 77 495 495. ఇంకొక నెంబర్ కూడా ఉంది చూసుకోండి, 040. హలో,
3: 040 2323 2323 47 47 01 01.
1: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ లో ఉంటుందండి.
3: ఓకే,
1: మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఈ నెంబర్లకి కాల్ చేసి మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తాను, మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నేను శ్రీనివాస్ ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: మేడం సార్, ఇది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైపుడ్ లైన్ కనెక్షన్స్ లేవు.
1: ఓకే,
4: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ చార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
1: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
4: ఖైరతాబాద్, ఆనందార్ కాలనీ.
1: ఖైరతాబాద్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి

0: అయితే ఖైరతాబాద్కి మన పైప్ లైన్ స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డీసీ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వచ్చండి.
1: హలో,
2: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నేను వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
0: చెప్పండి సార్.
2: ఓకే అండి, ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైపుడు న్యాచురల్ గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటి అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైపుడు న్యాచురల్ గ్యాస్ దీన్ని ఎవరు ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
0: సార్, మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజిలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో అలాగే మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మర్చిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కంప్టైన్ ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజి అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ లేదైనా కిటికీలు ఉన్నా కానీ కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా నిశ్చింతగా మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని, ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్స్ చూసుంటారు, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది, దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్, హైదరాబాద్.
1: చెప్పండి సార్.
3: ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హై రైజ్ వాళ్ళకైతే పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ 8 ఫ్యామిలీస్ ఉంటాయి, 8 ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. లేదు ఐసోలేటెడ్ బ్యాంకులో, అంటే అపార్ట్మెంట్లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా, అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా? ఇప్పుడు మనకు పైప్ లైన్ అంటే మేము హై రైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వి కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ 8 ఫ్లాట్స్ అనుకోండి, విఆర్డి, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడ నుంచి మాకు మేము పైప్ లైన్ ఆలయం ఛాన్స్ ఉంటుందా?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా నేను హై రైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేము అన్నది ఏంటంటే డీసీయు ద్వారా అయితే హై రైజ్ బిల్డింగ్కి ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హై రైజ్ బిల్డింగే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని 8106977495కు కాంటాక్ట్ చేయండి, కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
3: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నా కామన్ పర్సన్స్ కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది, ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
0: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.

0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, నేను హైదరాబాద్ రామాచారిపురం విజయనగరం మాట్లాడుతున్నానండి. హలో,
0: చెప్పండి రామాచారి గారు.
1: అదే మేడం, ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాచప్ ట్యాంక్ సర్కిల్లో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది? టైం పడుతుందా
2: సార్? ఎన్ఎండిసి మసాప్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది, ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి, ప్రతి ఇంటికి నేచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో భారత భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
0: మీరు వింటున్నారు పైప్డ్ నేచురల్ గ్యాస్, పీఎన్జీ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి బీజిఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, హలో నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో,
0: హలో
1: మేడం, నమస్తే అండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లింగమూర్తి గారు. పైప్ గ్యాస్ ఒక వల్లి వరంగల్ హనుమకొండకి ఇచ్చారా? హనుమకొండకి ఇచ్చారా చెప్పండి
2: సార్. పైప్డ్ నేచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనుమకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హనుమకొండ కూడా ఇస్తారండి. ప్రతి చోటకు వస్తుంది సార్. మీ దగ్గరలో ఉన్నటువంటి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాళ్ళని, సిజీడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
0: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైపుడ్ నేచురల్ గ్యాస్ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
2: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు మూడు డివిజన్లు గడి చేశారు కదా, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి, తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాదులో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైప్డ్ నేచురల్ గ్యాస్ కానీ సిఎన్జీ కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
0: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైప్డ్ నేచురల్ గ్యాస్ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
2: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకు అంటారంటే అండి, మెయిన్గా దీంట్లో మనకు నేచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
1: హలో,
0: చెప్పండి, వింటున్నాం.
1: సత్సాయి జిల్లా అది నుంచి మాట్లాడుతున్నాము. మా ఆంధ్రాలో మా సత్సాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్, పైప్ నేచురల్ గ్యాస్
2: సార్. మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి, ప్రతి మండల కేంద్రానికి పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలా అని దాని

0: పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
1: ఓకే,
0: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్తేనండి, అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
2: ఓకే, అంటే మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
0: అంటే మీరు ఎలా అడుగుతున్నారు? మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి?
2: ఎల్పిజి అండి.
0: ఆహా, మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
2: అవును.
0: ఆ పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
2: అవునండి, వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే
0: మీకు, మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ మీరు
2: నా షిఫ్ట్ అంటే అది షిఫ్ట్ కదండి, హౌస్ షిఫ్ట్.
0: హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీకు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుందండి.
2: వేరే చోట,
0: వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే, ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్గా ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
2: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్ 5,61,000 ఉందండి. మీది
0: పద్మారావు నగర్ 5,61,000, అక్కడ వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి.
2: ఎంత టైం పడుతుంది? ఎంత టైం పట్టచ్చండి?
0: సరే, దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్ షామీర్పేట నుంచి మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చెల్లు, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి. మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పాన్ చేసిన కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తవ అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్లైన్లు కూడాను ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బి నగర్ వరకు కూడా పైప్లైన్ వేయాలనే ఆలోచనతో పైప్లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో ఈ నేను చెప్పినప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కొంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్, ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
1: హలో,
3: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
3: ఈస్ట్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాము.
0: చెప్పండి,
3: మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా? ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి? థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్, ప్లీజ్ కన్ఫర్మ్.
0: సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే

0: అంటే మళ్ళీ మీరు పాత ఎల్పిజికి కూడా వెళ్ళవచ్చును. ఈ దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఏమి ఉండదండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి, నేను నా పేరు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం, అల్వాల్ నుంచి అండి.
1: చెప్పండి
2: సో ఇక్కడ
1: డైరెక్టర్ గారు.
2: నాకు 2 పాయింట్స్ అండి షాప్. ఒకటి ఎకానమీ అన్నారు కదా, ఇన్సెంటివ్. ఎల్పిజి వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
0: చెప్పండి సార్, చెప్పండి మీరు.
2: ఇంకొక పాయింట్ ఏంటంటే, మా అల్వాల్ ఏరియా అంటే మాది రేచల్ మల్కాజీ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్ గా ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి, కొద్దిగా మా అల్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో మీరు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్.
0: సార్ తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది, ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అన్నట్లుగా, మీరు అడిగినట్లుగా నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, స్వచ్ఛమైనది. ఎల్పిజితో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పిజితో పోల్చుకుంటే మీరు డిపిఎన్జి కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, చిన్న హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, డాబాలు కానీ, వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పిజి హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్పు దగ్గర, మన ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్ దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పిజిది. సో మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ లైన్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. సో మీకు ప్రెషర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను అక్కడ ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మాకు నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే, ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
1: మీరు వింటున్నారు, మారుతున్న పరిస్థితుల్లో పైపు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పైపు నేచురల్ గ్యాస్ తీపి పడుతుంది అంటారా కదా, ఎల్పిజి కన్నా.
1: చెప్పండి.
2: ఎల్పిజి పైపు నేచురల్ గ్యాస్
1: తక్కువ
2: పెట్టండి.
0: అవునండి, హలో, చెప్పండి.
2: ఇంకా పైపు నేచురల్ గ్యాస్ కనెక్షన్ తీసుకోండి ఎల్పిజి కన్నా, అంటే మన ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్ ఎంత పడుతుంది సార్?
0: సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం, ప్లేస్ అండి?
2: సత్సా జిల్లా కదిప్స. పైపు నేచురల్ గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు, అంటే ఎల్పిజి కన్నా చీపర్ రేట్, చీపర్ పడుతుంది సార్ ఇది.
0: అవునండి, ఎల్పిజి కంటే కూడాను చీప్గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎల్పిజి అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పిజి మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పిజి 40% ఉంటుంది, బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం నేచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే, నేచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడ న్యాచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లు చూసుకున్నట్లయితే ఎల్లవేళలా మీకు న్యాచురల్ గ్యాస్

0: అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు, 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైప్డ్ నేచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైప్డ్ న్యాచురల్ గ్యాస్కి లీకేజ్ వంటి సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనది న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 మిల్లీమీటర్ డెప్త్లో మన పైప్లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి లేదు. ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు, వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్కవేషన్ చేసినప్పుడు డ్యామేజ్ కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800-599-6991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24/7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి. వాళ్ళు వితిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని, ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే, నా పేరు దీపక్ అండి, నేను ఇక్కడ కాప్రా ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి దీపక్ గారు.
2: సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్, ఇది హైదరాబాద్కి రావడం అనేది గుడ్ కాన్సెప్ట్, బట్ నా డౌట్ ఏంటంటే మీకు ఇప్పుడు కేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ 25+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా? జస్ట్ తెలుసుకుందామని సార్.
0: సార్, ఇది మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హై రైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము న్యాచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు నవజీవన్ రెడ్డి అండి, నేను కొంపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. మేము భాగ్నగర్ గ్యాస్ ప్రొవైడర్ ఇంటి, ఇది మేము యూజ్ చేస్తున్నామండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపల్లి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లోనండి. అయితే సార్ కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్ గ్యాస్ రీడింగ్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వాడి వారి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు, ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడన్నా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు, అది పాటించట్లేదు. వాళ్ళ ఇష్టం, వాడు ఎప్పుడో వాడు 10th కో 15th కో వస్తాడు. ఇంతవరకు ఎవరి బిల్ ఏ మంత్ ప్రాపర్గా లేదండి, స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్క దేవుడు బిల్ ప్రాపర్గా రాదు. ఎప్పుడు అంటే 2 మంత్స్ కో 3 మంత్స్ కో 4 మంత్స్ కో వస్తుంటది. అది ఈ మంత్ బిల్ కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ 2 మంత్స్ బిల్ ఎరేజ్ అయిపోతుంది.
0: సార్, మీ ఇన్కన్వీనియన్స్కి ఐఎమ్ మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని, సజెషన్స్ని స్వీకరిస్తామండి, దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము, ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, నేను అల్వా

0: నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
1: చెప్పండి.
0: ఆల్రెడీ మా దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది పైప్ లైన్. ఆల్రెడీ కొన్ని మచ్చ బలం లేచింది, కొద్దిగా మచ్చ బలం కొన్ని ఏరియా లేచిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు, అది ఎప్పటి వరకు వస్తుంది అని అనుకున్నాం. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడు వేస్తారని అసలే ఏరియా అక్కడైతే.
2: సార్ ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలని ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495 0402323 4701. ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ, మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా, గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-599-699-1కి కాల్ చేస్తే 24/7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ, గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
1: చాలా చక్కగా పైప్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
2: నమస్తే మేడం. థ్యాంక్స్ అండి మీకు, మీ ఆల్ ఇండియా రేడియో వారికి.
3: మీరు ఇంతవరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 11:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు, ఉన్నత విద్యారంగంలో భాగస్వామ్యాల లక్ష్యంగా పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి 30న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణలో నిషేధిత భూముల పేరుతో రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 22A దుర్వినియోగం, వస్తువుల పర్వంపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరకాల బహిరంగ సభలో రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్లో వివాదానికి దారితీస్తుంది. దీనిపై కొండా సుస్మిత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఉల్లంఘనగా భావించిన టీపీసీసీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే జేఎన్టీయూ హైదరాబాద్, సుల్తాన్పూర్ సీట్లు భర్తీ అయ్యాయి. ఈరోజు మంతని, సిరిసిల్ల, పాలేరు కళాశాలలకు, రేపు వనపర్తి, కోస్గి, మహబూబాబాద్ హైదరాబాద్ క్యాంపస్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. సనత్నగర్ టిమ్స్లో రేపటి నుంచి ఇన్పేషెంట్ సేవలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవంలో సందర్శకుల వల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నివారణకు యాజమాన్యం ప్యూమిగేషన్ చేపట్టింది. పూర్తిస్థాయి చికిత్సలకు మరో 2-3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు, ప్రదర్శనలపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు 10 రోజుల పెంపుకు అనుమతిస్తూ సంక్షేమ నిధికి 1 కోటి రూపాయలు కట్టాలని స్పష్టం చేసింది. రోజుకు 5 షోలకు అనుమతిస్తూనే ఒక షో చిన్న సినిమాలకు కేటాయించాలని, థియేటర్లలో 25% నాన్ ప్రీమియం సీట్లు తప్పనిసరిని పేర్కొంది. ఎస్బీఐ, బీఎస్బీడీ ఖాతాదారులకు 2026 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి తేనుంది. నెలలో 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. 5వ సారి చేస్తే 15 రూపాయల ఛార్జ్తో పాటుగా జీఎస్టీ పడుతుంది. ఏటీఎం, బ్యాంక్ శాఖలు, అలాగే ఏపీఏఈపీఎస్ ద్వారా తీసే డబ్బులతో పాటు డిజిటల్ లావాదేవీలకు ఈ పరిమితి వర్తిస్తుంది. సాధారణ ఖాతాలకు ఇది వర్తించదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సాధించారు. పురుషుల సింగిల్స్ 2వ రౌండ్లో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో గారెట్ టాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక మహిళల సింగిల్స్లో పీవీ సింధు 21-16, 21-17 తేడాతో వెన్ యూ జాంగ్పై గెలవగా, పురుషుల డబుల్స్లో ప్రత్యర్థుల వాకోవర్తో సాత్విక్ చిరాగ్ జంట నేరుగా ప్రీ క్వార్టర్స్కు అర్హత సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ

విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్విడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:04. ఇప్పుడు యువవాణి సంగీత కార్యక్రమంలో ఎంవిఎస్కే శ్రీ అఖిల గారిచే భక్తి గీతాలు వింటారు. వయలిన్ సహకారం టి శ్రీవాచ, మృదంగ సహకారం పి జయభాస్కర్. ముందుగా వినండి శ్రీరామనామము, కుంతల వరాళి రాగం, ఆదితాళం శ్రీరామదాసు కీర్తన.

0: కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సతీతిమమాంబ చిత్రం నుండి సాయి చరణ్ పాడిన పాట, రచన సంగీతం బండారు దానయ్య కవి.

ఇంతవరకు యువవాణి సంగీత కార్యక్రమంలో ఎంవీఎస్కే శ్రీ అఖిల గారిచే భక్తి గీతాలు విన్నారు. వైలిన్ సహకారం టి శ్రీవాత్స, మృదంగ సహకారం పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.

ఇప్పుడు వినండి రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, పి జయశ్రీ పాడిన పాట, రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబరు 2324 0855. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:30. ఇప్పుడు సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శర్వాణి నర్హారి గారిచే భజన్స్, హార్మోనియం సహకారం అసిఫ్ అలీ, ఫ్లూట్ సహకారం ఏ కామేశ్వర శర్మ, తబలా సహకారం వేణుగోపాల్ గౌడ్.

0: విల్ బి రైట్ బ్యాక్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వెల్కమ్ బ్యాక్. నౌ వెన్ పీపుల్ హియర్ ద వర్డ్ డార్విన్, దే ఆఫ్టెన్ ఇమీడియట్లీ థింక్ అబౌట్ survival of the fittest. But Darwin's idea was much more interesting than simply being the strongest. Imagine a group of birds living in the same environment. They are not exactly identical. Some may have slightly different beaks, some might fly faster, some might find better food. If the environment changes, certain characteristics might suddenly become more useful. The animals with those

0: Some may have slightly different beaks, some might fly faster, some might find better food. If the environment changes, certain characteristics might suddenly become more useful. The animals with those useful characteristics may have a better chance of surviving and then reproducing, and their offsprings can inherit those characteristics. Generations after generations, the population can gradually change. Darwin called this process natural selection. And there is something beautiful on how slow it is. You don't wake up one day and discover that an animal has transformed completely into a different species. Evolution doesn't work like that. It happens through tiny changes, accumulating across generations. And Darwin had another enormous idea. He suggested that different species could share common ancestors. So the question wasn't simply, why are there so many animals? It was simply, how are all these different forms of life connected? And that question changed science. Darwin's work didn't just affect biology. It changed the questions scientists asked. Scientists started looking at fossils differently. They studied similarities between different animals. They studied embryos. They studied geography. And eventually, another field gave Darwin's ideas a boost: genetics. Darwin knew that characteristics could somehow be passed to parents and then children. But he didn't know how. He didn't know about DNA. He didn't know about genes. Those discoveries came later, when scientists eventually connected Darwin's theory of natural selection with genetics. Evolution became even more powerful and scientific framework developed around it. And today, evolutionary biology helps us understand everything from biodiversity to diseases to antibiotic resistance and to how species adapt to changing environments. Think about antibiotic resistance as a population of bacteria contains variations, and antibiotics kill that bacteria that are susceptible to it. But bacteria with the mutation that helps them survive may remain. Those survivors reproduce, and eventually, population can contain more bacteria capable of resisting antibiotics. That is evolution. That's not just something that happened in few years. It took millions of years to happen, and it happens around us. Let's take a small break and we'll be back soon.
1: మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్టా?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీ తో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అండ్ బిఫోర్ వి మూవ్ అహెడ్, లెట్స్ టేక్ అ టైనీ పాజ్ ఆన్ ద డేట్ ఆన్ అవర్ క్యాలెండర్ టుడే, 20th August. వైల్ ఆగస్ట్ 20th ఇస్ంట్ ఎగ్జాక్ట్లీ ద డేట్ డార్విన్ ప్రెజెంటెడ్ హిస్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, వి ఆర్ ఆల్మోస్ట్ ఫ్యూ వీక్స్ అవే ఫ్రమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఎవల్యూషనరీ సైన్స్. In July 1858, the ideas of Charles Darwin and his fellow writer were presented together in London's Linnean Society. Two scientists working independently had arrived on remarkably similar ideas, about one of them being the biggest question in biology: how do species change over time? And just a year later, Darwin would publish on The Origins of Species. So, we sit here on August 20th. We are not just looking at a date.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెలివిన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ముజోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. పర్యటనలో భాగంగా నిన్న డెహ్రాడూన్లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి, భావితరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అటవీ అధికార నిర్ణయాలు తీసుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, ప్రజా జీవితంలో అందించిన సహకారం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలనపర సమీక్షా సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, సహకారం పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన 3 సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
2: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై. ఫసలో కో అగర్ నుక్సాన్ హోగా తో ఫసల్ బీమా యోజనా కే అంతర్గత్ ఉస్కీ భర్పాయి కిసాన్ కో హో పాయేగీ.

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈరోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచ్చుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ది, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికలో వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా 31వ తేదీని విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 పూర్తవుతుంది. 4వ నవంబర్ తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపారా, బాలసోర్, మయూర్భంజ్, కేంగ్జర్ జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సుబర్ణరేఖ నది ప్రమాదకర మట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 280,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంజర్, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జియుతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్బి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచినా డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముసోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్, జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని

0: సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా ఆమ్స్ టెలివిన్ లో వాదినర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా దేశాల పర్యటనకు బయలుదేరారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే ఎంపీల వార్షిక సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఆకర్షించడమే లక్ష్యంగా ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్, ఎంపీ మల్లురవి, రోహిన్ రెడ్డిలు విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి వీడుకోలు పలికి పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ భేటీకి హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట సమస్యల పరిష్కారం, అభివృద్ది అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మంథని నియోజకవర్గ అభివృద్దికి గత 2.5 ఏళ్లలో 800 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పివి నరసింహారావు, దుద్దుల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో పనుల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గంగాపురి వద్ద నిర్మిస్తున్న ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను 6 నుండి 8 నెలల్లో పూర్తి చేసి యువతకు, మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. రామగుండం అభివృద్దికి కూడా 200 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి వివరించారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంటు సభ్యుల వార్షిక సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే అభివృద్ది కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27 నుండి 30 వరకు నిర్వహించనున్నట్టు హౌసింగ్ బోర్డు తెలిపింది. పైలట్ ప్రాజెక్టు కింద 16 నియోజకవర్గాల్లోని 7,340 ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హుల జాబితాను ఈరోజు ఆన్లైన్లో అందుబాటులో పెడతారు. అభ్యంతరాలను ఈ నెల 23 వరకు స్వీకరించి 25న తుది జాబితా విడుదల చేస్తారు. పారదర్శకంగా జరిగే ఈ లాటరీని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సందేహాల కోసం 0402465352 నెంబర్ను సంప్రదించవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ పివి గౌతమ్ తెలిపారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై డీఈఓలు, ఈఆర్ఓలతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న క్లెయిమ్లు, అభ్యంతరాలు, మ్యాపింగ్ లేని కేసుల పరిష్కారానికి సమయబద్ద ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ఓటర్లకు నోటీసులు అందించి సక్రమంగా మార్గదర్శనం చేయాలన్నారు. ఫారం 6, 6A, 7, 8ల దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తూ ఏ ఒక్క అర్హులైన ఓటరుకు నష్టం జరగకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా

చూడాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 50వ త్రైమాసిక సమీక్ష సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది. 2026 జూన్ నాటికి బ్యాంకుల డిపాజిట్లు 9,92,947 కోట్లు, రుణాలు 12,76,748 కోట్లకు చేరాయని ఎస్బీఐ ప్రతినిధులు వివరించారు. ప్రాధాన్యతా రంగానికి 1,46,096 కోట్లు అందించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2,047 లక్ష్యాలకు అనుగుణంగా రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళా సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలందించి రాష్ట ఆర్థికాభివృద్దికి సహకరించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

0: రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళా సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలందించి రాష్ట ఆర్థికాభివృద్దికి సహకరించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానిక రైతులు, కూలీలు భయాందోళనలకు గురయ్యారు. మహారాష్ట నుంచి ప్రవేశించిన ఈ పులి బెజ్జూరు పెంచికలపేట మీదుగా ఇక్కడికి వచ్చినట్టు అటవీశాఖాధికారి బాలామణి తెలిపారు. పత్తి చేనులలో పనులకు వెళ్లేవారు గుంపులు గుంపులుగా ఉంటూ చప్పుడు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్టు రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయిలు, బీజేపీ లడాయి స్టూడెంట్ మార్చ్ ప్రోగ్రాంకు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్లోని గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు స్టూడెంట్స్తో కలిసి మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: తెలంగాణ మే విద్యా సంస్థ ఆజ్ పూరా ఠప్ సా పడ గయా. విద్యా సంస్థాఓ కో విద్యా క్షేత్ర కో సుధారే ఔర్ సబ్సే బడీ హైరానీ కీ బాత్ యే తెలంగాణ మే శిక్షా కీ జో స్థితి జో హై ఇత్నీ ఖరాబ్ హై ఔర్ వే సిడబ్ల్యూసీ మే బాత్ కర్తే హై కీ శిక్షా మే సుధార్ ఆనా చాహియే. కరీంనగర్ మే 5000 సే లోగ్ విద్యార్థి యహాన్ పర్ భాగ్ లేనే వాలే ఔర్ హర్ జిలా మే కార్యక్రమ్ హోగా కో ఇస్ ఆందోళన్ కో హమ్ ఆగే లే జాయేంగే.
0: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో నిషేధిత జాబితా పేరుతో వేలాది ప్రైవేటు ఆస్తులను బ్లాక్ చేస్తూ 30% కమిషన్లు, 50-50 నిష్పత్తి అగ్రిమెంట్ల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 2023 నుండి 22A జాబితా మార్పులపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని, జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని 7 మండలాల్లోని 7 గ్రామాల్లో ప్రభుత్వ సమగ్ర భూభారతి రీసర్వే ద్వారా ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను గుర్తించడం, ఈ సర్వేలో రోవర్ లేజర్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా భూమికి సంబంధించిన నిర్దిష్ట హద్దులను ఏర్పాటు చేసి వ్యవసాయేతర భూములకు భూ ఆధార్ జారీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
2: వనపర్తి జిల్లాలో 7 మండలాల్లో 7 గ్రామాలని మనం భూ సర్వే కోసం తీసుకుని గ్రామ సభ నిర్వహించి సర్వే చేయడం జరుగుతుంది. ఇంకా 6,550 ఎకరాలు చేయాల్సి ఉంది. ఈ భూ సర్వే వలన ఎల్పిఎంస్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయేతర భూములకు అయితేనేమో భూధార్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో భూ సమస్యలకు 100% పరిష్కారం దొరుకుతుంది. తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవు.
0: తెలంగాణలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, కేవలం క్షమాపణలతో బాధ్యతల నుంచి తప్పుకోలేరని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: ఇప్పుడు వినండి వనితా లోకం మహిళల కార్యక్రమం.
1: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన రచయిత్రి కొడవటి కంటి విజయ గారి అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు కొడవటి కంటి విజయ.
2: నా పేరు కొడవటి కంటి విజయ. నేను రాసిన పుస్తకము పేరు అమ్మ జ్ఞాపకార్థం. పుస్తక నేపథ్యము నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే అమ్మ ప్రేమ గురించి తెలియజేయాలని. ఇది ఒక చిన్న కవితా సంపుటి. ఎందుకంటే దీనిలో అమ్మ కథతో పాటు కొన్ని కవితలను కూడా చేర్చడం జరిగింది, కొన్ని పాటలను కూడా చేర్చడం జరిగింది. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి అమ్మ గురించి రాసిన కవితలు. ఈ పుస్తకం చదివేటప్పుడు అమ్మ గుర్తుకు వస్తుంది, బాధ కలుగుతుంది. చివరికి దాని ముగింపు కూడా అలా కొనసాగింపుగానే బాధతోనే ముగించాను. అమ్మ జ్ఞాపకార్థం. అమ్మ అనే పలుకు ఎంత తేనెలొలుకుతోందో అమ్మ అంతకంటే మధురంగా ఉంటుంది అనేది నిజం. పెద్దలు చెబుతారు దేవుడి తర్వాత తల్లిదండ్రులే గొప్పవారని, కానీ తండ్రి తల్లి అని ఎవరూ అనరు. తల్లి దీవెన, కరుణ, ఆప్యాయత, అనురాగము, ప్రేమ, ఆదరణ ఇలాంటి వాటన్నిటికీ అమ్మ ఒక ప్రతిరూపం అనే చెప్పుకోవాలి. అమ్మకన్నా మిన్నయైనది ఈ లోకంలో నాకు తెలిసి ఏదీ లేదంటాను. వయస్సులో మనం ఎంత పెద్దవారమైనప్పటికీ తల్లి లాలనలో పాలనలో సమస్తాన్ని మర్చిపోతాము అనేది జీవిత సత్యమని నేనంటాను. అమ్మ ఒక అపురూపం, అమ్మ ఒక మైమరుపు, అమ్మ ఒక ఆదర్శం. తల్లి పెంపకములో పిల్లలమైన మనము ఎంతో నేర్చుకుంటాము, అయినా అది ఎప్పటికీ తరగదనే చెప్పుకోవాలి. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ దగ్గర మాత్రం మనం పిల్లలమే. అది అంతా అమ్మ దీవెన అని మనం మర్చిపోకూడదు. అమ్మకున్న ఓర్పు, సహనం, ఓదార్పు మొదలైనవి అమ్మకు దేవుడిచ్చిన కిరీటమనే చెప్పుకోవాలి. నా కుమారుడాని తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అని బైబిల్ వాక్యరీతిగా సామెతలు 6:20. తల్లిదండ్రులను ప్రేమించలేని వారు దరిద్రులనే చెప్పుకోవాలి. వారి యొక్క ఆశయాలను ధిక్కరించక, వారి మనస్సును నొప్పించక జీవించడం, ఆరాధించడం, గౌరవించడం పిల్లల కనీస ధర్మమని చెప్పుకోవాలి. అమ్మ అనే మధురమైన పిలుపుకు అర్థం తెలియని వారుండరు. అమ్మ తనలోని ఆత్మీయతను, అనురాగాన్ని, అనుకువను గోరుముద్దలుగా చేసి తినిపించి ప్రేమ అనే తీపిదనం పాలలా త్రాగించి పెంచుతుంది. నిజంగా చెప్పాలంటే అమ్మలేని వారు దురదృష్టవంతులే అని నేనంటాను. తల్లి పంచి ఇచ్చే ప్రేమ అనురాగాలు మరెవ్వరూ ఇవ్వలేరు. అమ్మ ప్రేమ యొక్క లోతు ఎత్తు కొలవలేనిది. అమ్మ అనే పిలుపు అమ్మకు ఎంతో విలువను పెంచుతుంది. తల్లి తన పిల్లలను అనునిత్యం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. బిడ్డ యొక్క అవసరతలు, వారి మనస్సును పూర్తిగా తెలుసుకొని కేవలం వారి కోసమే తన జీవితాన్ని దారపోస్తుంది అమ్మ. అమ్మ మనసుకున్న విశాలత మరి ఎవరికుంటుంది చెప్పండి? మనుషుల్లో చాలా రకాలుగా ఉంటారు, కానీ తల్లి మనసు అందరికంటే భిన్నంగా ఉంటుంది. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కని పెంచే తల్లికి పిల్లభారమా అని రచించాడు ఓ కవి. నిజమే, తల్లి చూపే ఆలన, పాలన, తల్లి ఇచ్చే దీవెన మరి ఎవరి నుండి మనకు లభించవు. అమ్మ అనే పిలుపు పలు రకాల పూల మధురిమను కలిసిన ఆ తేనె కన్నా తీయనైనది, మధురమైనది. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణులు జీవిస్తున్నాయి. ఏ ప్రాణి అయినా జీవం పోసుకోవాలంటే తల్లి అవసరం కలిగి ఉంటుంది. సృష్టి యొక్క మహత్యం ఏమిటో తెలియదు, కానీ చిన్నపిల్లలు నేర్పకుండానే అమ్మ అని ఏడుస్తారు. మా అమ్మ మాకు ఆదర్శం, మా అమ్మ మాకు గుణపాఠం. అమ్మ చేసే ప్రతి పనికి, ప్రతి మాటకి ఎంతో విలువ ఉంటుంది. అమ్మ పెద్దగా చదువుకోకుండా ప్రతి అడుగు ఆలోచించి మరీ వేసేది. ప్రతి నిర్ణయాన్ని స్వయంగా సానుకూలంగా తానే తీసుకునేది. ఎవరికీ తన వలన హాని కలగకుండా ఎవరు ఏ అవసరత కలిగి ఉన్నారో తెలుసుకొని మంచి నైపుణ్యత కనపరిచేది. అమ్మ అమ్మలా కాక ఓ స్నేహితురాలిగా, ఓ

ఆత్మీయురాలుగా మాతో మెలిగేది. చదువు విషయానికొస్తే మీ నాన్న లేరని దిగులు పడవద్దు. మీరు ఎంత చదువులు చదవాలనుకున్నా నేను మీకున్నానని మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది. అమ్మ తన 30వ ఏటనే ఒంటరిదైపోయింది. 7 మంది పిల్లలతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రార్థనలో లీనమైంది. అమ్మ మోకరించి ఎంతో సమయాన్ని కేటాయించి ప్రార్థించేది. ఏమీ తెలియని అమ్మ, ఇంటికే పరిమితమైన అమ్మ ఉద్యోగానికై బయట ప్రపంచాన్ని మొదటగా చూసింది. ఇంట బయట ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అమ్మ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, మరెన్నో ఆటుపోటులు ఎదుర్కొని నిలబడింది. తన మంచితనం వలన అందరం మంచి చదువులను చదివి ఉద్యోగాలు సంపాదించుకొని స్థిరపడ్డాము. అమ్మ జీవితంలో ఏమి సాధించాలనుకుంటుందో ప్రతి ఒక్కటి సాధించిందనే చెప్పుకోవాలి. తన ముందు చూపుతో విజయపదంతో నడిచిందని చెప్పుకొనుటకు నేనెంతో గర్వపడుతున్నాను. అమ్మ గురించి ఎంత రాసినా తక్కువే. అమ్మ తన మంచితనంతో అందరినీ ఆకట్టుకునేది, అందరినీ ఆదరించేది. అమ్మ ఆంతర్యం మాకు తెలిసేది కాదు. 7 మందిమి ఎలా పెరిగామో, ఎలా పెద్దవారమైనామో ఆలోచిస్తే అంతుపట్టదు. అమ్మ తన కష్టాల గురించి కానీ, తన అప్పుల బాధల గురించి కానీ ఎప్పుడూ మా ముందు ప్రస్తావించేది కాదు. అందరూ ఏదో స్ఫూర్తితోనో లేదా ఒక ఆదర్శంతోనో, అవకాశాన్నో, ఒక ధ్యేయాన్నో ఉద్దేశించి ముందుకు సాగుతారు. కానీ అమ్మ అలా కాదు. తాను కేవలం పిల్లలను పైకి తేవాలన్న ఆరాటం, మరి తనకే కీర్తి ప్రతిష్టలు అక్కరలేదని ప్రత్యేకించి తన కోసం ఏమీ దాచుకునేది కాదు, ఏమీ కొనుక్కునేది కాదు. అలాంటి అమ్మను నేను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం అలాంటి అమ్మను కోల్పోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. అమ్మకు మేము ఏమీ చేయలేదనే బాధ నిరంతరం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నిజంగా అమ్మకు మేము ఏ విధంగానూ సహాయం చేయలేదనిపిస్తుంది. ఆ రుణం ఎప్పటికీ తీర్చలేనిది. అమ్మా నిన్నొక్కసారి చూడాలని ఉంది, ఓ అమ్మా నిన్నొక్కసారి

అమ్మ ఉన్నదాంట్లో సంతృప్తి పడ్డం మాకు నేర్పించిన మంచి గుణపాఠం. నాన్న మా చిన్నతనములోనే దూరం అవ్వడం వలన నాన్నను మేం మరిచిపోతామని, మాకు నాన్నను గుర్తుండాలని తీరిక సమయాల్లో నాన్నతో తను పంచుకున్న కష్టసుఖాలను మాతో చెప్తూ ఉండేది. అమ్మ చేతి వంట అమృతంలా ఉండేది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఈ సామెతలు 14:1. ఈ వాక్యరీతిగా అమ్మ తన ఇంటిని తాను నిలబెట్టుకుంది. తన ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళేది కాదు. తన ఇల్లు తనకెంతో ప్రాణం. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తనలు 147:13 చెప్పిన రీతిగా అలాగే దేవుడు మమ్మల్ని అందరినీ మా అమ్మ ప్రార్థన వలన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనలు 128:7 వాక్యరీతిగా అమ్మ తన కష్టాన్ని అనుభవించి ఆ కష్టాలలోనే మమ్మల్ని పెంచింది. ఒక చిన్న కవిత విందాము. అమ్మా, నెమరేసుకుంటున్న నీ జ్ఞాపకాల మధ్య నన్ను నిద్రపోనీయమ్మా. చిరుగాలివై నన్ను ఊయలూపరావమ్మా. కలనైనా ఒక్కసారి నన్ను ఓదార్చిపోవమ్మా. గుండెలోని బరువు గుబులురేక మునుపే నన్ను పలకరించవేమమ్మా. కన్నీటి

బాధ కాలువలే పార్చింది. నీ చూపు ఒక్కసారి నాపై ఉంచవమ్మా. అమ్మ తన జీవితాన్ని కేవలం మాకోసమే దారపోసింది. తన రక్తమాంసాలను కేవలం మాకోసమే క్షీణింపచేసుకుంది. అమ్మకు ఆస్తమా జబ్బు రావడం వల్ల కూడా ఓ విధంగా మేమే కారణమని చెప్పవచ్చు. రాత్రనక పగలనక కష్టపడి పెంచి పోషించిన అమ్మకు మాలో ఎవరి వలన కూడా అమ్మ ఒకరోజు కూడా సుఖపడలేదు. ఎవరి దగ్గర ఓ పూట భోజనం కూడా చేసేది కాదు. తన ఇల్లు వదిలి ఓ రాత్రి ఎక్కడ నిద్రపోయేది కాదు. అమ్మ ఎవ్వరిని తక్కువ చేసి చూసేది కాదు. మేము ఏడుగురం, ఏడు రకాలుగా ఉండేవారం. మాతో ఎలా జీవించగలిగిందో అని అనిపిస్తుంది. మేము అమ్మను మంచిగా చూసుకోగలిగితే అమ్మ ఇంకా కొన్ని రోజులు జీవించేదేమో అనిపిస్తుంది. అమ్మకు బాలయ్యేసు ప్రార్థనా పుస్తకం అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకంను ఎప్పుడు సమయం దొరికినప్పుడు చదువుకునేది. అమ్మ ఎంతోమందికి సహాయం చేసింది. ఇంటా బయట మంచి పేరు సంపాదించుకుంది. కానీ మేం మాత్రం అమ్మను సరిగ్గా చూడలేకపోయామని మా అంతరాత్మ ఎప్పుడూ శోకిస్తూనే ఉంటుంది. ఇది మాకు తీరని శిక్షగా అమ్మ ఆశయాన్ని ఎప్పటికీ నెరవేరుస్తామో తెలియదు. ఎందుకంటే మేమందరం కలిసి ఉండడం అమ్మకు చాలా ఇష్టం. కానీ ఆ ఐక్యత లేకపోవడం చింతించవలసిన విషయం. కనీసం అమ్మ ఆత్మకు సుఖాన్ని ఇవ్వకుండా క్షోభ పెడుతున్నామనే బాధ ప్రస్తుతం మమ్మల్నందరినీ కృంగదీస్తుందనే చెప్పుకోవాలి. మరొక చిన్న పాట విందాము.

అమ్మపై మరొక కవిత. అమ్మ ప్రేమే చాలు నాకు, అమ్మ ఒడే 10,000. ఈ లోకమునే మర్చిపోయేదను, ఈ జీవితమే ఇక తృప్తినందును. తన కడుపు చూసుకొనక బిడ్డ ఆకలి తీర్చు తల్లి, తనకున్న దానిలో సమకూర్చును ప్రతిదినం. శత్రువైన బిడ్డ పట్ల తరగదెప్పుడు అమ్మ ప్రేమ, దినదినమూ దీవించు, ప్రతిదినమూ చూచుకొనును. తన కన్న బిడ్డలు కళ్ళెదుటే ఉండాలని తృప్తి తీరా చూసుకుని తనివి తీరా మురిసిపోయేది అమ్మ. మరొక కవిత. అమ్మ పాట పాడలేదు, అమ్మ మాట వినలేదు, కమ్మనైనా అమ్మ వంట మరి మధురం అతి మధురం. అమ్మ తన కోసమై ఏమీయూ దాచలేదు, కన్న బిడ్డలే ఆస్తి అని తనివి తీరా మురిసిపోయే కష్టజీవి అమ్మ. మా కల్పతరువు అమ్మ, సుఖమంటే ఎరుగదు, దుఃఖాల ఇంట పుట్టింది. మంచి మనసుకు మారుపేరు అమ్మ, మమతల కోవెలకు దేవతమ్మ అమ్మ. అమ్మ నవ్వు అతి మధురం, అమ్మ కథలు వినసొంపు, అమ్మ లాలనే ఒక తీయనైన మైమరుపు. నాన్నతోడు లేకయే 7 గుర్రాలను నడిపింది, త్రోవ తప్పకుండా వారి జీవితాలను సరిచేసింది. జీవిత పోరాటంతో అలసిపోయింది అమ్మ, అలుపు తీర్చుకోటానికి గాఢంగా నిద్రపోయింది. అమ్మ అనే పిలుపులో ఎంత మాధుర్యం ఉందో, అంతకంటే తీయనైన ప్రేమను పంచిపెంచి పోషించే తల్లి. తల్లిలా ఆదరించి సర్వము తానే, తండ్రిలా ధైర్యంతో లోకంతో పోరాడి తన జీవితాన్ని త్యాగం చేసి మాకోసం బలి అయిన మా అమ్మ కథ ఇది. అమ్మ పేగు తెంచుకొని తీయనైన పాలు త్రాగి లాలనలో పాలనలో అమ్మ జోలపాటకు అమ్మ ఒడిని ఆదమరిచి నిదురించి అమ్మ గోరుముద్దులతో పెరిగి పెద్దవారమై రెక్కలొచ్చి ఎగిరిపోయి నీవు ఎవరని

0: నిలదీసినప్పుడు అమ్మ మనసు ఎంతగా క్షోభపడిందో, నీకేమీ తెలియదని చులకనగా చూసినప్పుడు అమ్మ బాధ ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోయింది. బ్రతుకుతో పోరాడుతూ ఒడుదుడుకులు ఎదుర్కొనలేక నడవలేక నీరసంగా వెనుతిరిగిన అమ్మను చూస్తే తానున్నానని చెప్పి ఎంతో ధైర్యమిచ్చి అవసరతలు అక్కరలు తీర్చింది నా తల్లి. తన రక్తం దారపోసి అనునిత్యం శ్రమపడుతూ ముళ్ళబాటని పూలబాటగా మార్చింది నా తల్లి. ఏ పూట ఏ బిడ్డ బాధపడుతుందోనని ఎప్పుడు సహాయానికే ఎదురుచూసే నా తల్లి. అమ్మా అమ్మా అని నేను ఎక్కి ఎక్కి వేడుస్తున్నా, అమ్మ పలుకలేదు, నాకు బదులు చెప్పలేదు. అమ్మా అమ్మా అని నేను అరచి పిలిచినా అందనంత దూరానికి అమ్మ నన్ను విడిచి వెళ్ళింది. అమ్మా అని నేను ఎవరిని పిలవను, ఈ బాధ ఈ జన్మకిక తీరదు. నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఏ లోకాన నీవు ఉన్నావో నన్ను చూస్తున్నావో లేదో, త్యాగాలకు మరో పేరు నీవమ్మా, అనురాగాలకు దీవెనవై రావమ్మా, ఆదమరచి నిదురోగా కలనైనా రావమ్మా, ఓదార్పునిచ్చి ఊరడించగా రావమ్మా. చుక్కల్లో చేరింది నా తల్లి, మాకు ధృవతారగా నిలిచింది మాకన్న తల్లి. మాతృమూర్తి నీకే పాదాభివందనం, అందుకో ఇవే నా సుమాంజలులు. మరొక కవిత విందాము. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, మారాము చేయగా మములాలించి పాలించి జూలపాడి నిద్రపుచ్చి మాతో దోబూచులాడి ఇప్పుడు కనిపించవెందుకమ్మ. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, చందమామ రావే అంటూ మమ్ము ఊరడించావు, కథలు కబుర్లు చెప్పి మమ్ము ఓదార్చినావమ్మ. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, మంచి మర్యాదలే పాలబువ్వగా తినిపించి బుద్ధి జ్ఞానాన్ని సమపాలల్లో సమకూర్చి పెంచినావు. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, మానవత్వంలోని మాధుర్యాన్ని చవిచూపించి మమతల అనురాగాలను పాయసంలా త్రాగించి కరుణయే తరగని పెన్నుదని నేర్పావు. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, ఆత్మీయత అనుబంధాలు పెనవేసుకుపోయే ప్రేమబంధాలని చెప్పి సహనం ఓర్పు మాలగా గురిచి మాకిచ్చి నీవెక్కడికెళ్ళావమ్మా. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మా, రక్త సంబంధాలు విలకట్టలేని అమూల్యమైన బంధాలని బంగారు భవిష్యత్తు మాకిచ్చి నీ బంధాన్ని మాతో తెంచుకున్నావెందుకమ్మా. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మా.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన రచయిత్రి కొడవటి కంటి విజయ గారి అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు కొడవటి కంటి విజయ. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు పాడిన లలిత గీతం

0: ఇంతవరకు కస్తూరి కన్నడ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్టా?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2000

0: 26లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852, మరొక నెంబరు 2324-0855. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ఈరోజు జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, ఆర్థిక వృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ది, జలవనరుల పంపిణీ, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై చర్చిస్తున్నారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరుగుతున్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంటు సభ్యుల వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైల్వే అభివృద్ది కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు

లు రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి, భావితరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అటవీ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయం నుంచి బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 30 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమవుతారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి గత 2.5 ఏళ్లలో 800 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పివి నరసింహారావు, దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో పనుల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయి, బీజేపీ లడాయి, స్టూడెంట్ మార్చ్ కార్యక్రమానికి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాస్కోలో ఈరోజు నుంచి 4 రోజుల పాటు ఇండియా డే ఉత్సవాలు జరగనున్నాయి. మాస్కోలోని గోస్టినీ డోర్ వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:04. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, సహకారాన్ని పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతలను పెంపొందించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదలవుతుంది. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, కేవలం క్షమాపణలతో బాధ్యత నుంచి తప్పుకోలేరని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వీడియోలు తీసి వైరల్ చేస్తే 100,000 రూపాయల వరకు నగదు బహుమతి అందుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా పాలసీలో చేసిన సవరణలకు బీహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్లోని నిమ్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు ప్రవేశాల మొదటి దశ కౌన్సిలింగ్ను ఈ నెల 29న నిర్వహించనున్నట్టు నిమ్స్ డీన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. అర్హత జాబితాలో పేర్లున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, కౌన్సిలింగ్ లేఖ, ఫీజుతో హాజరు కావాలని సూచించారు. ఉత్తర ఒడిశాలోని భద్రక్, కేంద్రపారా, బాలాసోర్, మయూర్భంజ్, కేంఝర్ జిల్లాల్లో వరద పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులతో సహా పలు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి పూబంతి చామంతి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం.

చెప్పేది ఒక కథ. మాది గ్రామం జూలపల్లి, మండల్ కమాన్పూర్, జిల్లా పెద్దపల్లి, శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి కళాబృందం. మరి కథ నాయకుడు వెళ్ళబోయిన తిరుపతి, మరి సహాయకులైన సతీష్, మరి రమేష్, మనోహర్, అశోక్ కలిసి కథ చెప్తున్నాము. రఘురామ జయని యోని రామ.

అరిబంది పూబంది శాబంది కథం భాగమయ్యా రాజాజిరాజుల చక్రవర్తుల పట్టిన మంది చక్రవర్తుల పురుణుడైన పట్టము పరిపాలించేవాడు రాజా చంద్రసేన మహారాజు మహారాజు భార్య చంద్రమతి దేవి ఉన్నది తాని ఉన్నది బతుకున్నది భాగ్యం ఉన్నది భోగ భాగ్యాలు ఇస్తారు ఇంకా ధర ఉన్నదయ్యా రాజ్యము దానము దానం అంట భార్య భర్తలు సత్యాన కంగ్రం

వారి ప్రజల కొరకై పాటి పాటలు పాడకుండా దానం చేస్తున్నాను. దానం చేస్తే అత్య అన్నగారు అచ్చగాడు ఉచ్చగాడు వచ్చేసి పరిచేసి మహా గొప్ప వాళ్ళు పుణ్యాత్రులు ధనమాత్రులు అంటున్నారు. రాజుకు ఎలాంటి కొరత లేదు గాని మేడల్లో చంద్ర మధుదేవికి ధనం ఉన్నది అని ఉన్నది భోగ భాగ్యాలు ఉన్నాయి కానీ పుత్ర సంతానం కనుక పాయనమ్మా కొడుకులు లేక బిడ్డలు లేక కోటి యాత్రలు తిరుగుతామని భార్య భర్తలమ్మ ధనం ఉండి దాని ఉండి బతుకు భాగ్యాలు ఉన్నగాని మారి విలువ ఒక్క అడవిల్లన్నగాల బాపరి విలువ కొడకన్నగా వల్లని మరి భర్త వచ్చారు అక్కడ కొరకై ఎదురు చూస్తామన్నది రాజు బంగారు గిరిటం పెట్టుకొని పొద్దంత రాజ పరిపాలన చేసిన మధ్యాహ్నం కలిగి ఏడు మేడలకు దారానికి దారం మంది

భర్తతోని భాగ్యం మగునెముతోని మోక్షం పుణ్యమాది చంద్రుడు పూసల్ల బంగారు మెడలోని బతుకము నా మేలు బంగారమైన పతి అన్నారు పదికి ఆపతత్తె సతి అన్నారు కంటి రెప్పలాంటి వాడు భర్త కనగొడ్డు లాంటిది వారి అన్నారు పుల్లల నీళ్లు పోసిన పురుషుడు మేలు కట్టల నీళ్లు పోసిన కాపురం మేలు భర్తను మించిన భాగ్యం లేదు నా భర్త ప్రాణాలు గడి కోరిపోయి

సిలికలాంటి ఒక చిన్న వచ్చుకున్నది, అవసలాంటి మగవాయి చిన్న వచ్చుకున్నది, కాయలు వచ్చిన మావడల కడ చిన్నవాయనమ్మ. కట్టుకున్న భర్త చంద్రసేన మహారాజు భార్య వంక కళ్ళ దూసి భావ చంద్రవతి ఎందుకొరకు చిన్నమైనవని ఒక్క

ఏనమ్మా తోడిన బలము లేదమ్మ రుణాన బంధం రూపేణ పసి పదే సుధాలయ అంటారు. అట్ల పడ్డప్పుడు ఏ రాధ రాసిండో మన జరిగేది అదే రాధ జరుగుతుంది కాని మనం కావాలన్న కోరికలు కావమ్మ. పెద్దలు ఏమని చెప్పిందమ్మా దానము తోడి పిల్లలు అన్నారు తోడి పిల్లలు అన్నారమ్మా పుణ్యము తోడి పురుషుడు అన్నారే శతకోటి యాత్ర సేవించుదాం ఏ దేవుడన్న మెచ్చి మనకు మనం ఇత్తడమ్మా పర దేవుడు మెచ్చి పలమూడు ఎడతడన్నాడు. తిరుపతి తీరము కాశీ మానంది పుణ్యయాత్ర సేవించి వెళ్ళిపోదామా పుణ్యయాత్రలోకి వెళ్ళిపోదామని భార్య భర్తలు తయారైనారు. సైండాన్ని ఇమ్మడి పెట్టుకున్నాను గోవులు ఇమ్మడి పెట్టుకున్నాను కోడి ఆకులు పెట్టుకొని కోడి బోయిలు పెట్టుకొని రైతులకు కాపులు కరణాలు ఎలుమలు ఏపళ్ళు గొల్ల కురుమ 18 జాజవాళ్ళు 4 ఎక్కలు.

వాళ్ళు వచ్చేడు తోవల్ల ఊరు లేసిపోయింది, గుళ్ళు మిగిలిపోయినాయి, పాటి మీద ఉన్నాయి పాట పాట శివిని గుళ్ళు కనబడుతున్నాయి. ఆఖరిసారిగా ఈ శివిని గుళ్ళల్లా పూలు ఏద్దామని భార్య భర్తలు మాత్రమనగా పాడబడ్డ శివిని గుళ్ళ కాడి ఏరవచ్చింది. గుళ్ళు గూలి గుర్రాల బాట పడ్డ దిన బాధ గుళ్ళు గులి ఎనగల బాట పడ్డది ఉడుగులు ఉల్లెంతల చెట్లు చేపలు పోనవత ఉన్నాయి. ఎరువుల ఎంత తీసింది ఎత్తి పార వచ్చి రాతి లింగానికి ఏడు పోతులు ఏడు మాపలు పూయలు ఎత్తమాని పాలతోడి పాలాభిషేకం నెయ్యితోడి నెయ్యి అభిషేకం పూలతోడి పూలాభిషేకమైనా అట్లా ఓ

0: బాబును పూజలు చేస్తూ ఉంటే భగవంతునికి మేళం అందినది.
1: శంకరుడి మేళమందిన శంకరుడు చూచినమ్మ నా భక్తురాలు గొల్లల్లో పూయెత్తున్నారు. రూపులు పడమారు రుతుడు వేరు నేను అవతారం పడమారు ఏ పెద్దవారు చేతం కట్టుకొని.

అమ్మా నీకు సంతానం ఇచ్చిపోతానమ్మా, పరమాత్మ ఇచ్చానమ్మా, నీకు పలమూడు కడుతున్నాను. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పిల్లలు ఇస్తున్నాం, ఇద్దరు కొడుకులు ఇస్తున్నాయి, ఇద్దరు తోడ ముద్దులాడి బిడ్డలు ఇస్తున్నాం. ఒక బాల అమ్మఒడి పండు తీసిండమ్మా సంతానం ఓడి కట్టిండు. సంతానం అంగిడి దా పండు అంగిట్ల పని

0: నడిచిపోతుండే పోహంగ దేవుడు ఏమని చెప్పినాడు, నేను వెళ్ళిపోతున్న 3 నెలల వరకు నీకు పానఖండం అని చెప్పినాడు. మాత్రం వైకుంఠం వెళ్ళిపోవంగానే
1: చూసిన ఇప్పుడే మహారాజా.

కన్న తల్లికి 9 గడియలు ఏర్పడతా ఉంటే చేతులు సన్నాలు చీకట్లు మొదలైతే ఉన్నాయట. అదో కన్న తల్లి కొండలోల నొప్పులు వచ్చి మేఘముల తేలిపోతా ఉంటేనైనా ఏడుగురు దాశల్లి వెళ్ళిపోయి మంత్ర

అయిన కానీ ఇద్దరు కొడుకులు ఇద్దరు తోడ ముద్దులాడి బిడ్డ పుట్టిన కొడుకులు లేని పావురాన బిడ్డ లేని పావురాన అతి ప్రేమతోడి పెంచి పెద్ద ఎత్తమున్నాను. రోజులు వారాలు వారాలు పోయి పక్షాలు మూడేళ్ళ 21 రోజు వచ్చినాని బ్రాహ్మణ పురోహితులు విలువించుకున్నది ప్రజలందరి విలువించుకున్నది పెద్ద పండుగ చేసినాని తల్లి గండాన పుట్టిన తల్లి గండాన పుట్టిన మీనమామ గండాన పుట్టిన ప్రజల గండాన పుట్టిన నా కొడుకుల పేరు పెట్టువన్నప్పుడు నీ కొడుకులు ఎవరి గండాన పుట్టలేనమ్మా తల్లి గండం అనగానే కన్న తల్లి చెయ్యి అడ్డం పెట్టినాని బ్రాహ్మణులు వేదాలతోడి ఏమని చెప్పింది పెద్దవాడు హరిభంతి మహారాజు హరినామ శరణ చేస్తే పుట్టిండు హరి హరిభంతి మహారాజు పూలతోటి పూజ చేసిన వంటి నీ కొడుకు పూవంతి మహారాజు ఇద్దరు తోడ పుట్టింది బిడ్డ శామంత్ అని పేరు పెట్టినారా పేర్లు పెట్టిన రోజున అన్నదాన వస్త్రదాన గోదాన

అప్పుడు గావ్యాల లోపల చంద్రవతి దేవి అచ్చిన యమధర్మరాజును కళ్ళ దూసినాది. అధ్వనాతిరి వచ్చిన యమ ధర్మరాజును చివరికల్లా కన్న తల్లికి ఒకళ్ళు దూత్తంటే ఇద్దరు చూసినట్టు ఏడుగురు 7,000 యమలో

వారాలు వారాలు వైపక్షాలు మూడు నెలలు రెండు వచ్చిన దేవుడు మర్చిపోయింది గాని మరి యమధర్మ రాజు మరిచి పోలేదమ్మా ఎవడు చూచినారే పానగండం అన్నాడు సత్యాన జీవనాన్ని పట్టుకొని వస్తానని యముడు శ్రేష్టంగా యమ దూతలు ఉమ్మండి అయ్యా శివ పుణ్యాతురాలు శివ భక్తురాలు నేను అని అన్నారు నేనే పోతానని యమధర్మరాజు దున్నపోతి మీద కొలువు తీరినాడు యమ పాశం పట్టుకున్నానమ్మా చంద్ర

దేవ ధర్మరాజు కళ్ళ చూసినమ్మా పానం పోయేటప్పుడు ఎవరి పాపం లేదమ్మా, ఎవరైనా గాని కొడుకులు పెట్టేది ఎప్పుడు తలంత పలకం చుట్టుకూరుచున్నా నీ జీవనం పోతుంది అన్నాడు. 7000 మంది ఉండంగా ఎవరు యమధర్మరాజు జీవనాన్ని గుంజుకోని పోతున్నాడు. పానం పోయే శివరసానికి భర్తను పిలుచుకున్నది, భర్త చేతులు చేయించుకున్న నా కొడుకులను పెంచి పెద్ద చేయి మారులగ్గ వాడకన్నది, మరవన్న వచ్చిన తల్లి నా కొడుకుల బాధ పెడతదన్నది, కన్న తల్లి గర్రు అని భర్త ఒడిలో ఉన్న పానం విడిచినది. చిన్న సీనమారాజు భార్య దగ్గర విడుచుకొని 11 రోజులు పెద్ద కర్మ, చిన్న కర్మలంటే 11 రోజులు పంచకుండి కర్మ చేసినాడు. భార్య పేరు మీద అన్నదాన వస్త్రదాన గోదాన భూదానం ఇచ్చిండు. నా కొడుకులు నేను పెంచి పెద్ద చేస్తానని ఇద్దరి కొడుకులను వీటిని పట్టుకుని 7 దాసులు నేను పెట్టుకుని పెంచి

శంకరునికి మూడో కన్ను లెక్క చదువు అంటేనమ్మా, చదువు లేనివాడు నడవలేని ఎద్దంటారు. కొడుకులారా అని ఎప్పుడు ఏమైనా చదువు పల్లలో తీసి కట్టిను గురువులవారు చెప్పిన ప్రకారంగా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురుభక్తి వలనే కొమరప్ప శ్రీరామమూర్తి సకూర్తి ఎనగాలే, గురుభక్తి వలనే శ్రీ అంజనేయుండు జగమంత పురుషుడై నిగడగాలే, గురుభక్తి వలనే పార్థీకుడు అనగా అర్జునుడు పాసి పదార్థము వందగాలే, మంచి రాజా భూ మంచి రాజా గురువు లేని విద్య గురువు దగ్గర విద్యలు నేర్చుకోమని చెప్పి గురువులవారికి దండం పెట్టి రాజు రాజ పరిపాలన చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు పిల్లలు రా చెల్లెని ఎంబడి పెట్టుకుని చదివి

0: హరబంతి పూబంతి చామంతి కథ. ఒగ్గు కథ మొదటి భాగం వినిపించారు ఎల్లబోయిన తిరుపతి బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అత్యవసర సమయమా, చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
3: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని

0: పొందండి.
1: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు అప్పటికప్పుడే సమాధానాలు ఇస్తారు. ఆసక్తి ఉన్న రైతులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353. ఫోన్ నెంబర్లు మరోసారి 0402324085223240853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌసల్య ఆలపించిన సాయి శ్రీహర్ష గీతం వినండి, చక్రీ సంగీతం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి చెన్నకేశవరెడ్డి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించిన వేటూరి సుందర రామమూర్తి గీతం, మణిశర్మ సంగీతం.

0: చిత్రసీమలో చివరిగా వినండి మిస్టర్ పర్ఫెక్ట్. ఈ చిత్రం కోసం ప్రియదర్శిని ఆలపించిన జి సత్యమూర్తి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: మీకు నచ్చిన రంగు
2: తెలుపు.
1: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
2: చిరునవ్వు.
1: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
2: డాన్స్.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, ఇందులో ఎత్తుమడుల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు ఆకలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో జొన్న పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త ఎం శంకర్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 7:45 పిఎం వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన నిధి, పిఎం కిసాన్ గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలు. 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీవైడ్ ఇన్సైట్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో పదవి, ఈ అంశం గురించి డాక్టర్ ఎం భవానీ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మీ స్తుతి ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35 ఇందులో అనుకూలమైన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం పూల మొక్కల శాస్త్రవేత్త కె మమత గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మంచిర్యాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు ఎల్ శ్రీనివాస్ గారు. ఉదయతరంగిణి కార్యక్రమం రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. ఇందులో సుపథం సామాన్యుని విజయ గాథా శీర్షికన పరిస్థితులు ఎలాంటివైనా మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అంటున్న హరిపిన్న జయలక్ష్మి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే, ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ జయప్రద రామమూర్తి గారి వేణుగానం ప్రసారమవుతుంది రేపు ఉదయం 8:30. 11:03 సత్య హరిశ్చంద్రియం వారణాసి ఘట్టం పద్యనాటకం ప్రసారమవుతుంది. దర్శకత్వం శ్రీ ఆర్హెచ్ విఎస్ కుటుంబరావు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో విద్యావేత్త, ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీమతి ఇందిరారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ చిన్నపిల్లల కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ స్కూలు విద్యార్థిని విద్యార్థులు సమర్

వినిపించు ఆంగ్ల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి, పూబంతి, చామంతి కథ, ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో రైతులకు ప్రత్యామ్నాయ పచ్చిమేతగా మాగుడు గడ్డి, ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురామరావు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు రాత్రి 7:15. ఆ తర్వాత ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 5:50. ఇలా ఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: capital into a world-class, inclusive and economically vibrant city for nearly 3.2 crore people. Veteran Bangladesh Nationalist Party BNP leader Mirza Fakhrul Islam Alamgir was today elected as the country's 23rd president. The 78-year-old leader secured 255 votes in the presidential election held at the Jatiya Sangsad, the country's parliament. He defeated former army officer Oli Ahmed, the candidate backed by the 11-party opposition alliance led by the far-right Bangladesh Jamaat-e-Islami and the country's first major student-led political party, National Citizen Party, who received 88 votes. In hockey, the Indian women's team will face England today in their final Pool D match of the AFIH Hockey World Cup at Wagner Stadium in Amstelveen. The match will begin at 6:30 p.m. IST. In badminton, India's women's doubles duo of Teresa Jolly and Gayatri Gopichand has stormed into the quarterfinals of the BWF World Championships in New Delhi. The Indian pair produced a commanding performance to defeat seven seeds Rin Iwanaga and Kei Nakanishi of Japan in straight games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ను కోరారు. GO 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సంఘీభావం తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా డిజైన్ ప్రకారమే హక్కుల పరిరక్షణ జరగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సాయం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 32వ దక్షిణ మండల మండలి సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని ప్రకటించారు. కేంద్ర బొగ్గుగదుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో రాష్టంలోని పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమన్వయ సమావేశం జరిగింది. కొత్త రైల్వే లైన్లు, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ డబుల్ లైన్ కొత్త రైలు ప్రతిపాదనలు ప్రస్తావించగా, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ 24 ఆర్యుబి ఆర్ఓబీలు మంజూరైనట్టు తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, మెదక్ ఎంపీలు స్థానిక రైల్వే అవసరాలను లేవనెత్తారు. బుల్లెట్ రైళ్ల అంశంతో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధం లేదని, 3 బుల్లెట్ రైళ్ల హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఏర్పాటైందని, అది పూర్తిగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. 22A నిషేధిత భూముల సమస్యలపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై తహసీల్దార్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్టార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి

0: ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర కేంద్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఢిల్లీలో ప్రాతినిధ్య పత్రం సమర్పించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్ వంటి ప్రజా ప్రదేశాల్లో ఫీడింగ్ రూమ్లు, బేబీ చేంజింగ్ స్టేషన్లు తప్పనిసరి చేయాలని, జిల్లా స్థాయిలో మానవ తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సూర్యాపేట జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాత వెల్లటూరు వద్ద 1648 కోట్ల రూపాయలతో 53,000 ఎకరాలకు నీరందించే మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గంలో 173 కోట్ల రూపాయల పైచీలకు నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ అభివృద్దికి సుమారు 1800 కోట్ల రూపాయల మేర నిధులు తీసుకురావడంలో మంత్రి వాకిటి శ్రీహరి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆధార్లో ఏమైనా సవరణలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలోని పద్మానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఇది 5వ ఆధార్ సేవా కేంద్రమని చెప్పారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కమిషనర్ ఆర్వి కర్ణన్, అదనపు జోనల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా చేరిన ప్రాంతాలు, బాలాపూర్పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్కు, వైద్య, అత్యవసర సేవలపై పోలీసు, అగ్నిమాపక, జలమండలి తదితర శాఖలతో సమన్వయం చేస్తారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వీబీజీరామ్జీ పథకం ద్వారా ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణంపై చర్చిస్తారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ,
1: 50 ఇయర్ తర్వాత మీ అందరికి బోన్ డెన్సిటీ కొంచెం తగ్గిపోతుంది, అందరం కలిసి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్. మహిళా సంఘాలు ద్వారా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు, చాలా సంతోషం. మహిళా సంఘాలు రోల్ అంటే మహిళలకి సంక్షేమం, మహిళలకి సాధికారిత, మహిళలకి ఆరోగ్యం, మహిళలకి ఐడెంటిటీ.
0: మెదక్ జిల్లా బోగడ భూపతిపూర్ గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
2: రబీలో ఉన్న క్రాప్స్ తో పాటు హనీబీ బాక్సెస్ కూడా చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దాట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఈ హనీబీ కీప్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. అక్కడే ఉన్న హనీబీస్ వల్ల ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ 60-70% పెరగడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంతో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది.

హైదరాబాద్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్, లారీ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24 నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ చేపట్టనున్న నిర్వధిక సమ్మెకు సిపిఎం తెలంగాణ రాష్ట కమిటీ మద్దతు ప్రకటించింది. టిపిసిసి క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుపై మంత్రి కొండ సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. వృద్ధులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారి ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని

0: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత జపాన దేశాభ్యాం రక్షా సహభాగితాం దృఢీకర్తుం సహమతి ప్రకటితా. ఉభావపి దేశౌ సాముద్రిక సురక్షా సహయోగాయ చ వ్యవస్థా సమ్మతి పత్రే హస్తాక్షరం కృతవంతౌ. గృహమంత్రి అమిత శాహః అంతారాజ్యిక వివాదాన్ సురక్షా వికాస విషయాన్ చ చర్చయితుం తమిళనాడు రాజ్యస్య కోవలం నగరే 31వ దక్షిణ క్షేత్రీయ పరిషదుపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. झारखंड उच्च न्यायालय जेपीएससी नियुक्तिनाम खाद्य सुरक्षा अधिकारी चयनस्य च निरस्तीकरणादेशे स्थगनादेशं प्रायच्छत्. पाक अधिकृत जम्मू कश्मीरे प्रतिरोध प्रदर्शनानि तीव्रीभूतानि. पाक शासनतंत्रं च जनाक्रोशेन त्रस्तं वर्तते. अपि च भारतस्य त्रिसा जौली अथ गायत्री गोपी चंदः च बीडब्ल्यूएफ विश्वस्पर्धायाः महिलायुगलद्वन्द्वे प्रागुपान्त्यचरणे प्रविष्टवत्यौ. अथ वार्ताः विशदीकृत्य. नवदिल्ल्यामद्य भारत जापान रक्षामन्त्री स्तरीयोपवेशनं सम्पन्नम्. अस्योपवेशनस्य सहाध्यक्षतां भारतस्य रक्षामन्त्री राजनाथ सिंहः अथ च तस्य जापानी समकक्षीयः शिंजिरो कोइजुमी अकुर्वताम्. अस्मिन् उपवेशने सामुद्रिक सुरक्षायाः दृढीकरणं मेक इन इंडिया इत्यस्यान्तर्गतं रक्षा प्रौद्योगिक्याः सहैव रणनीतिक विश्वासस्य च विस्तारः इति प्रमुख विषयेषु गभीरा चर्चा संजाता. उभौ मन्त्रिणौ सामुद्रिक सुरक्षा सहयोगाय एकस्मिन् व्यवस्था ज्ञापन सन्धौ हस्ताक्षरम् अकुरुताम्. स्वकीये भाषणे रक्षामन्त्री राजनाथ सिंहः प्रावोचत् यत् एशिया महाद्वीपस्य द्वौ लोकतान्त्रिक देशौ भारत जापानौ क्षेत्रे शान्तिं स्थिरतां समृद्धिं च स्थापयितुं महत्तरम् उत्तरदायित्वं निर्वहतः. श्रीसिंहः प्रतिपादितवान् यत् सामुद्रिक मार्ग सुरक्षायां समाह्वानानि वर्धन्ते. अतः नौ परिवहन स्वातन्त्र्यं वायुयान संचालन स्वातन्त्र्यं अथ च अबाधित वैध वाणिज्यं सुनिश्चेतुं क्रियमाणाः प्रयासाः केवलं आर्थिक आवश्यकता एव न अपितु एकं अनिवार्यं रणनीतिक दायित्वमपि अस्ति. सः प्रतिपादितवान् यत् हिन्द महासागरस्य प्रशांत महासागरस्य च सुरक्षा परस्परं दृढतया संलग्ना वर्तते. मन्त्रिणा स्पष्टीकृतं यत् भारतस्य महासागरीय दृष्टौ सहैव जापानस्य मुक्त एवं प्रकट हिन्द प्रशांत उपक्रमे च निकट समन्वयः सम्प्रति पूर्वस्मादपि अधिकं आवश्यकं जातम्.
2: हम यह दोहराते हैं कि कठिन समय में भारत किसी भी जरूरी असिस्टेंस रिलीफ और सपोर्ट प्रोवाइड करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है. हमारे दोनों देशों के संबंध साझे लोकतांत्रिक मूल्यों परस्पर सम्मान और एक पुराने सिविलाइज्ड कनेक्ट पर आधारित हैं. अगले वर्ष हम अपने डिप्लोमेटिक रिलेशंस के 75 ईयर्स मनाएंगे और इन वर्षों के दौरान हमारी यह दोस्ती सिर्फ हमारे दोनों देशों के लिए ही नहीं बल्कि पूरे इंडो पैसिफिक क्षेत्र में स्टेबिलिटी रेजिलियंस और रूल्स बेस्ड ऑर्डर का एक कॉर्नर स्टोन.
1: जापानी रक्षामन्त्री कोइजुमी महोदयः कुमामोटो प्रान्ते आगतेन भूकम्पेन प्रभावितान् जनानालक्ष्य भारतेन प्रकटीकृतां संवेदनां प्रशंसितवान्. सः जापानी सामुद्रिक आत्मरक्षाबलस्य पोते दुरापन्नायाम् आपत्कालीन चिकित्सा स्थितौ भारतस्य नौसेनायाः सहायतायै कार्तज्ञं प्राकटयत्. अस्य वर्षस्य जुलाई मासे द्वयोः देशयोः शीर्षनेतृभ्यां निस्सारितस्य संयुक्त वक्तव्यस्य स्मरणं कुर्वन्तौ द्वावपि मन्त्रिणौ मुक्त तथा प्रकट हिन्द प्रशान्त क्षेत्रस्य निर्माणम्

మోర్ దెన్ వన్ ఛానల్ కెన్ క్యారీ ఏ మెసేజ్. ద హూ రైజెస్ ది క్వశ్చన్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ మెసేజెస్. హియర్ కంట్రోల్ ఆఫ్ మెసేజ్ మీన్ గేట్ కీపర్స్ రోల్. సేస్ వాట్ ఈస్ ది సబ్జెక్ట్ ఆఫ్ కంటెంట్ అనాలిసిస్. టు హూమ్ డ్రీల్స్ విత్ ది రిసీవర్స్ అండ్ ఆడియన్స్ అండ్ విత్ వాట్ ఎఫెక్ట్ రిలేట్స్ టు క్రెడిబిలిటీ ఆఫ్ ది మెసేజ్ యాజ్ వెల్ యాజ్ ది స్టేటస్ ఆఫ్ ది రిసీవర్. నెక్స్ట్, షానన్ అండ్ వీవర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆల్సో కాల్డ్ అస్ ది మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ కమ్యూనికేషన్. ద ఇన్ఫర్మేషన్ మోడల్ డిజైన్డ్ బై క్లాడ్ ఈ షానన్ అండ్ వారెన్ వీవర్ కేమ్ లేటర్. దే యూజ్డ్ కమ్యూనికేషన్ టు మీన్ ఆల్ ది ప్రొసీజర్స్ బై విచ్ వన్ మైండ్ కెన్ అఫెక్ట్ అనదర్. దే బిలీవ్డ్ దట్ దేర్ మోడల్ క్యారెక్టరైజ్డ్ కమ్యూనికేషన్ ఇన్ ఎ వెరీ జనరల్ వే. షానన్ అండ్ వీవర్ ఎంఫసైజ్డ్ దట్ ది వర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ థియరీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ స్పెషల్ సెన్స్ అండ్ దట్ ఇట్ మస్ట్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ మీనింగ్. ఇన్ఫర్మేషన్ రిఫర్ టు ఎనీ బిట్ ఆఫ్ డాటా. దే ఇంట్రడ్యూస్డ్ ది ఐడియా ఆఫ్ ఎంట్రోపీ అండ్ రిడెండెన్సీ. హియర్ ఎంట్రోపీ రిఫర్స్ టు అన్సర్టెంటీ అండ్ రిడెండెన్సీ టు సర్టెంటీ. ద గోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ టు రెడ్యూస్ ఎంట్రోపీ. ఫైనల్లీ, నాయిస్ ఇంక్రీజెస్ ఎంట్రోపీ. ద గ్రేటర్ ద నాయిస్ ఇన్ ది ఛానల్, ద గ్రేటర్ ది నీడ్ ఫర్ రిడెండెన్సీ విచ్ రెడ్యూజెస్ ది ఎంట్రోపీ ఆఫ్ ది మెసేజ్. ఇన్ ది షానన్ వీవర్ మోడల్ ద ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రొడ్యూసెస్ ఎ మెసేజ్ ఇన్ ఎనీ సిస్టమ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఏ స్పోకెన్ ఆర్ రిటన్ వర్డ్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ పిక్చర్ ఎట్సెట్రా. ద ట్రాన్స్మిటర్ చూజెస్ సిగ్నల్స్ టు రిప్రజెంట్ ది మెసేజ్ సూటబుల్ ఫర్ ది ఛానల్ టు బి యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, రేడియో కెనాట్ బి ఏ ఛానల్ ఫర్ పిక్చర్స్. ఛానల్ ఈస్ ది క్యారియర్ విచ్ ట్రాన్స్మిట్స్ ది మెసేజ్. పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ ఛానల్ ఫర్ ఎ రిటన్ వర్డ్. ఇఫ్ యూ టేక్ కన్వర్జేషన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇన్ఫర్మేషన్ సోర్స్ ఈజ్ ది బ్రెయిన్. ద ట్రాన్స్మిటర్ ఈజ్ ది వాయిస్ మెకానిజం ఆర్ వోకల్ సిస్టమ్ విచ్ ప్రొడ్యూసెస్ ది సిగ్నల్. హియర్ సిగ్నల్స్ మీన్స్ స్పోకెన్ వర్డ్. ద ఛానల్ ఈజ్ ఎయిర్ అండ్ ది సిగ్నల్ ఈజ్ ది వ్యారింగ్ ప్రెషర్ పాసింగ్ ఫ్రమ్ ది వోకల్ సిస్టమ్ ఆఫ్ వన్ పర్సన్ టు ది ఇయర్ ఆఫ్ ది అదర్ పర్సన్. ద ట్రాన్స్మిటర్ ఎన్కోడ్స్ ది మెసేజ్ అండ్ ది రిసీవర్ హ్యాస్ టు డీకోడ్ ది మెసేజ్ కన్వర్టింగ్ వ్యారింగ్ సౌండ్ వేవ్స్ ఇన్ టు న్యూట్రల్ ఇంపల్సెస్. బిట్వీన్ ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ అండ్ ది రిసీవ్డ్ సిగ్నల్ ఈజ్ ది నాయిస్ సోర్స్ విచ్ ఈస్ లైక్లీ టు ఇంటర్ఫియర్ విత్ ది రిసెప్షన్ ఆఫ్ ది మెసేజ్. ద రిసీవ్డ్ సిగ్నల్ ఈజ్ వాట్ ది రిసీవర్ రిసీవ్స్ అండ్ వాట్ హీ మేక్స్ ఆఫ్ ఇట్ ఈజ్ ది మెసేజ్. డెస్టినేషన్ ఈజ్ ది పర్సన్ ఆర్ థింగ్ ఫర్ హూమ్ ఇట్ ఈజ్ ఇంటెండెడ్. డెస్టినేషన్ కెన్ ఆల్సో బి ఎ థింగ్ లైక్ ఎ టెలిప్రింటర్ రిసీవింగ్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అండ్ కన్వర్టింగ్ దెమ్ ఇన్ టు రోమన్ క్యారెక్టరిస్టిక్స్. దో క్లాడ్ షానన్ డెవలప్డ్ ది థియరీ ఫర్ ది ఇంజనీరింగ్ ఫీల్డ్, ఇట్ హ్యాస్ సిగ్నిఫికెన్స్ ఆల్సో ఫర్ కమ్యూనికేషన్ థియరీ. కమ్యూనికేషన్ ఇన్ దిస్ మోడల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లీనియర్ వన్ వే ప్రాసెస్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ది మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ కమ్యూనికేషన్, నౌ ఆల్సో కాల్డ్ ది ఇన్ఫర్మేషన్ థియరీ. అకార్డింగ్ టు టాంకర్డ్ అండ్ సెవెరిన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ థియరీ టు అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్ ఈజ్ ఇట్స్ అప్రోచ్ టు వాట్ కాన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్. దెర్ ఈస్ ఎ టెండెన్సీ టు యూజ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీనింగ్ యాజ్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ది సోర్సెస్ ఫ్రమ్ విచ్ వీ డిరైవ్ వాట్ ఎవర్ మీనింగ్ వీ కెన్ అండర్ ది గివెన్ సర్కమ్స్టాన్సెస్. ద షానన్ అండ్ వీవర్ మోడల్ ఈజ్ ఎ టెక్నాలజికల్ మోడల్ కన్సర్న్ మోర్ విత్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది మెసేజ్ త్రూ హ్యూమన్స్ మిషన్స్ అండ్ అదర్ మీన్స్. ఇన్ దిస్ మోడల్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ఐదర్ ఫీడ్బ్యాక్ ఆర్ కాంటెక్స్ట్. యాజ్ షానన్ వర్క్డ్ ఫర్ ది బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీ, హిస్ థియరీస్ అండ్ మోడల్స్ ప్రైమర్లీ అప్లైడ్ టు ఇట్స్ పర్టిక్యులర్ ఫీల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్వాల్వ్డ్ క్వశ్చన్స్ సచ్ యాజ్ విచ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్ కెన్ బ్రింగ్ త్రూ ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సిగ్నల్ అండ్ హౌ మచ్ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ విల్ బి డిస్ట్రాయిడ్ బై నాయిస్ అండర్ వే ఫ్రమ్ ది ట్రాన్స్మిటర్ టు ది రిసీవర్. టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ షానన్ అండ్ వీవర్ మోడల్స్. ఇన్ షానన్స్ మోడల్ ద ఫస్ట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ సోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఎ మెసేజ్ ఆర్ ఎ చైన్ ఆఫ్ మెసేజెస్ టు బి కమ్యూనికేటెడ్. నెక్స్ట్, ద మెసేజ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ టు సిగ్నల్స్ బై ఎ ట్రాన్స్మిటర్. ద సిగ్నల్స్ షుడ్ బి అడాప్టెడ్ టు ది ఛానల్ లీడింగ్ టు ది రిసీవర్. ద ఫంక్షన్ ఆఫ్ ది రిసీవర్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ దట్ ఆఫ్ ట్రాన్స్మిటర్. ద రిసీవర్ రీకన్స్ట్రక్ట్స్ ది మెసేజ్ ఫ్రమ్ ది సిగ్నల్. ద రిసీవ్డ్ మెసేజ్ దెన్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్. ద సిగ్నల్ ఈజ్ వల్నరబులీ యాజ్ ఇట్ మే బి డిస్టర్బ్డ్ బై నాయిస్ ఇంటర్ఫీరెన్స్ విచ్ మే అకర్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ మెనీ సిగ్నల్స్ ఇన్ ది సేమ్ ఛానల్ ఎట్ ది సేమ్ టైమ్. దిస్ మే రిజల్ట్ ఇన్ డిస్టార్షన్ ఆఫ్ ది మెసేజ్. దిస్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ కెన్ బెస్ట్ బి సమ్డ్ అప్ ఇన్ ప్రొఫెసర్ హారాల్డ్ డి లాస్వెల్స్ పోజర్, హూ సేస్ వాట్ ఇన్ విచ్ ఛానల్

0: టు హూమ్ అండ్ విత్ వాట్ ఎఫెక్ట్ టు బ్రేక్ ది క్వశ్చన్ ఇన్ టు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ప్రాసెస్ హూ రిఫర్స్ టు ది కమ్యూనికేటర్ సేస్ వాట్ టు ది మెసేజ్ ఇన్ వాట్ ఛానల్ టు ది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ టు హూమ్ టు ది రిసీవర్ అండ్ విత్ వాట్ ఎఫెక్ట్ టు ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది రిసీవర్ దిస్ ఆల్సో కాల్డ్ ది లాస్వెల్ ఫార్ములా ఏ స్పెషాలిటీ ఆఫ్ దిస్ మోడల్ ఓవర్ ది ఎర్లియర్ షానన్ మోడల్ ఈస్ దాట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది మెసేజ్ హ్యాస్ బీన్ యాడెడ్ నెక్స్ట్ ఆస్గుడ్ అండ్ స్ట్రామ్ మోడల్ దిస్ మోడల్ వాజ్ డెవలప్డ్ బై విల్బర్ స్ట్రామ్ అండ్ ఆరిజినేటెడ్ విత్ సి ఆస్గుడ్ ఇన్ 1954 ఇఫ్ ది షానన్ మోడల్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లీనియర్ వి మే సే దిస్ ఆస్గుడ్ అండ్ స్ట్రామ్ మోడల్ ఈస్ హైలీ సర్క్యులర్ అనదర్ డిఫరెన్స్ లైస్ ఇన్ దట్ వేర్ యాజ్ షానన్స్ ఇంట్రెస్ట్ ఈస్ ప్రైమరీలీ డైరెక్టెడ్ టు ది ఛానల్స్ మీడియేటింగ్ బిట్వీన్ ది సెండర్స్ అండ్ రిసీవర్స్ Strom and Osgood devote their discussion to the behavior of the main actors in the communication process. Even so, there are important similarities between the two approaches. Shannon and Weaver make a distinction between source and transmitter and between receiver and destination. In other words, two functions are fulfilled at the transmitting end. In the Strom-Osgood case, almost the same functions are performed even if they do not talk about transmitters and receivers. They describe the acting parties as equals, performing identical functions, namely encoding, decoding, and interpreting. Wesley and MacLean model. Bruce Wesley and Malcolm MacLean offered the most widely used model of mass communication. It conceptualizes the process of mass communication and focuses on the specific parts of the process. It is an extension of the Newcomb model expanded from the two-person model to mass communication model. Because of their interest in news, Wesley and MacLean realized that the communication process can be started by an event as well as an individual. The model suggests that person B receives stimuli or messages from communicator C about object S in the presence of a person A. Social psychological model. Another model called the social psychological model emphasizes interpersonal aspects, particularly on individuals, strain towards symmetry. Symmetry is defined as an individual's orientations toward an object. For example, A and B are a good friends. Their attention is drawn to an object C. A likes C, but B does not. Since both are friends, B may try to like C or may simply be neutral. Thus, there is an effort to bring the situation into balance. This effort is known as strain towards symmetry. There is a tendency among individuals to establish relationships with persons who have similar orientations. This model is adapted from Theodore Newcomb. Tankard and Severin say that in this social psychological model, individuals orient themselves to environmental through communication and that the model implies that may change in part of the system will more often include balance or symmetry because individuals are uncomfortable with imbalance or lack of symmetry and will work to restore balance and symmetry.
1: Basic communication models. That was a lesson from journalism for PG first semester students.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు,

జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రమన్నది నిజం. అందుకే మనమందరం ఔదాం ఏకలవ్యులం.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆనంద చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన వేటూరి గీతం విన్నారు. కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు, ఈ అంశం గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడం, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీనివలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకుని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడుల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడుల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర

0: ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ది చెందే దశలో అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్సియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినతో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20.20.20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండి మిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% ఈసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5% ఇంకా సోడియం క్లోడినాపాప్ ప్రోపర్జిల్ 8% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రొపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు, గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలనిచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45 నుండి 75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఎత్తుమడల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు గురించి వివరాలు విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే

0: మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం వినండి. ఇళయరాజా సంగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ, నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు, అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్నవారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్దికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ

0: ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్ రేపు పూణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయ్ ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో భారత్కు చెందిన మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈ జోడీ జపాన్కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్సర్ డబుల్స్ జోడీ ధృవ్ కపిలా, తనిషా క్రాస్టో చైనాకు చెందిన గువో జిన్వా, చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్ధికి సివిల్

సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేస్తూ 23240852, మరొక నెంబర్ 23240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వానాకాలంలో జొన్న పంటల్లో చీడపీడల నివారణ ఎలా చేయాలి తెలియజేయటం కోసం ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఎం శంకర్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: డాక్టర్ ఎం శంకర్ గారు, జొన్న పంటలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంట ఉత్పత్తి అవుతుంది?
7: మనము జొన్న అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట. ఇది మనకు ఆహారంగా మరియు పశుగ్రాసంగా కూడా మనకు మా తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే జొన్నను వానాకాలంలో మనకు 35,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్లయితే 300,000 నుంచి 350,000 వరకు ఈ జొన్న పంటను తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడం అనేది జరుగుతుంది.
6: డాక్టర్ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో జొన్నను ఏ జిల్లాల్లో సాగు చేస్తారు?
7: జొన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వానాకాలంలో ఎక్కువగా మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, వికారాబాద్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలలో వానాకాలంలో సాగు చేయడం జరుగుతుంది. అదే యాసంగి విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆదిలాబాదు,

0: నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు జిల్లాలలో మనకు ఈ జొన్న పంటను ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఈ జొన్నలో ఉండే పోషకాల గురించి తెలియజేయండి.
0: జొన్న మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇది పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల జొన్న పంటను అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ జొన్న పోషకాహారం ఎక్కువగా పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాబట్టి జొన్నలో ముఖ్యంగా పిండి పదార్థాలు, అదేవిధంగా మాంసకృతులు, పీచు పదార్థాలు, అదేవిధంగా శరీరానికి కావాల్సిన ఇనుము, ఐరన్, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా పోషకాలను కలిగి ఉండడం వల్ల ఇది ప్రధాన ఆహార పంటగా మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరుగుతుంది.
1: జొన్న పంటలో జరిగి ఉండే పోషక

0: ఐరన్, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా పోషకాలను కలిగి ఉండడం వల్ల ఇది ప్రధాన ఆహార పంటగా మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరుగుతుంది.
1: జొన్న పంటలో జరిగి ఉండే పోషకాల గురించి తెలియజేశారు డాక్టర్ గారు. జొన్న పంట విత్తే సమయం గురించి చెప్పండి.
0: మనం జొన్న పంటను చూసుకున్నట్లయితే వానాకాలంలో మే చివరి వారం నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ వానాకాలంలో జొన్న పంటను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ 2వ వారం వరకు కూడా ఈ జొన్న పంటను విత్తుకోవచ్చు.
1: ఇప్పుడు మనకు రకరకాలైన నేలలు ఉన్నాయి డాక్టర్ గారు, అయితే ఈ జొన్న పంటకి అనుకూలమైన నేలలు ఎక్కడున్నాయి, అవి ఏంటి?
0: అందుకే ఇంతకుముందు చెప్పినట్టు మనకు జొన్న సాగుకు
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు ఒక శ్రోత లైన్లో ఉన్నారు, చెప్పండి సార్.
2: నమస్కారం అండి.
0: నమస్తే సార్.
2: చెవుగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకూరేశ్వర మండలం, సూర్యాపేట జిల్లా నుండి అండి.
0: చెప్పండి సార్.
2: ఈ ముఖ్యంగా ఈ జొన్న పంటలో వానాకాలంలో ఆశించే చీడపీడలు ఏవి, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి అనువైన జొన్న రకాలు చెప్తారండి?
0: మనకు వానాకాలంలో చూసుకున్నట్లయితే మొదటగా అంటే మొదటి దశలో ఈ ప్రధానంగా మొవ్వు ఈగ, కాండం తొలచి పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకోటి మనకు ఈ రకాలను చూసుకున్నట్లయితే పచ్చజొన్న చూసుకున్నట్లయితే పాలెం పచ్చజొన్న PYPS2 అనే రకము మనకు నల్గొండ జిల్లాలో ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇది అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా మనం నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే పచ్చజొన్ననే ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి PYPS2 అనే రకాన్ని సాగు చేసుకుంటే నల్గొండ జిల్లాకు అనుకూలంగా ఉంటుందండి.
2: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.
1: మన శ్రోత అడిగినట్లు ఈ జొన్న నాశించే పురుగుల గురించి తెలియజేయండి డాక్టర్ గారు, వాటికి ఎటువంటి నివారణ పద్ధతులు కూడా చెప్పండి.
0: మనకు జొన్న పంటను చూసుకున్నట్లయితే జొన్నలో సుమారుగా మనకు 150 రకాల పురుగులు ఆశించి నష్టాన్ని అనేది కలుగజేస్తాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా జొన్న పంటను ఆశించే వాటిలో చూసుకున్నట్లయితే మొదటి దశలో మొవ్వు ఈగ, కాండం తొలచు పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు, కంకి నల్లి, పేనుబంక, లక్క పురుగు ఎక్కువగా ఈ జొన్నను ఆశించడం జరుగుతుంది మన ప్రాంతంలో.
1: ఈ జొన్నలో విత్తన శుద్ధి ఎలా చేస్తారు, దాని గురించి చెప్పండి.
0: మనకు ఈ జొన్నలో మొదటి దశలో ఆశించే పురుగులు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టు మొవ్వు ఈగ అనేది ఎక్కువగా మనకు మొదటి దశలోనే అంటే విత్తుకున్న 4 వారాల లోపలనే ఈ మొవ్వు ఈగ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ మొవ్వు ఈగ నివారణ కోసము మనం విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఈ విత్తన శుద్ధి అనేది మనకు ఇమిడాక్లోరపిడ్ అనే మందును 1 కిలో విత్తనానికి 12 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా థయామిథాక్సోమ్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసి మనము విత్తుకున్నట్లయితే ఈ మొవ్వు ఈగ నుంచి మనము ఈ జొన్న పంటను రక్షించుకోవచ్చు.
1: మొవ్వు ఈగ నుండి జొన్న పంట రక్షించుకోవచ్చు. అసలు దాన్ని రాకుండా ఏమైనా నివారణ చర్యలు ఏమైనా చేయగలుగుతామా?
0: మనము మొవ్వు ఈగ ఫస్ట్ ఏ విధంగా ఆశిస్తుంది, దాని లక్షణాలు ఏందనేది ఫస్ట్ గమనించినట్లయితే ఈ మొవ్వు ఈగ చిన్నగా మనకి ఈగలాగానే ఉంటుంది. అది ఈగ బూడిద రంగు రకాలని బూడిద రంగులోనే ఈ మొవ్వు ఈగ అనేది ఉండడం జరుగుతుంది. మనకు ఈ మొవ్వు ఈగ యొక్క ఆడపురుగు గుడ్లను 20 నుంచి 25 గుడ్లు మనకు ఆకుల అడుగు భాగాన తెల్లగా సిగార్ రూపంలో ఆకు అడుగు భాగాన పెట్టడం జరుగుతుంది. దీని యొక్క జీవిత చక్రం అంటే జీవితకాలం చూసుకున్నట్లయితే చాలా తొందరగా 10

0: నుంచి 12 నుంచి 14 రోజుల్లోనే దీని యొక్క జీవితచక్రం పూర్తి చేసుకుంటుంది. అంటే ఎగ్గు నుంచి లార్వా నుంచి అడల్ట్ రావడానికి జస్ట్ 1-2 వారాల్లోనే దీని యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈ గుడ్డు నుంచి వెలువడిన లార్వా మొక్క యొక్క దాని గుడ్డు నుండి వెలువడిన తర్వాత మొక్క అడుగు భాగాన్ని చేరి మొక్కను ఆశిస్తుంది. ఈ మొక్కను ఆశించినప్పుడు ఈ లార్వా అనేది మొక్క లోపలికి పోయి లోపల ఉండే కణజాలాన్ని తినడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ మొవ్వును చూసుకున్నట్లయితే ఈ మొవ్వు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. దాని మనం ఆ మొవ్వును పీకినట్లయితే ఈ వదులుగా రావడం జరుగుతుంది. దాన్ని తీసి మనం చూసినట్లయితే దాని నుంచి కుళ్ళిపోయిన వాసన అనేది రావడం జరుగుతుంది. ఈ మొవ్వు ఈగ ఆశించిన మొక్కను చూసినట్లయితే మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పక్క సైడ్ నుంచి పిలకలు అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అధికంగా పిలకలు వచ్చినప్పుడు మనకు ప్రధానంగా ప్రధాన మొక్క నుంచి వచ్చే కంకి అనేది తక్కువగా రావడం, సైజు తక్కువగా రావడం జరగడం వల్ల పంట అనేది చాలా వరకు నష్టాన్ని అనేది కలగజేయడం జరుగుతుంది. ఈ మొవ్వు ఈగ అనేది మనకు మొదట పంట నాటిన 30 రోజుల లోపలనే ఈ మొవ్వు ఈగ ఆశించడం జరుగుతుంది. తర్వాత వర్షభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు ఈ పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి మొదటి 30 రోజుల్లో మనము ఈ విత్తన మనం ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ మొవ్వు ఈగ నుంచి మనము పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా దీని నివారణను చూసినట్లయితే మనకు పొలంలో విత్తుకున్న తర్వాత ఆర్థిక నష్టపరిమితి స్థాయిని అనేది గమనించుకోవాలి. ఈ ఆర్థిక నష్టపరిమితి స్థాయిని చూసినట్లయితే మన పొలంలో 10% మొక్కలు మొవ్వు ఎండిపోవడం అనేది గమనించినట్లు కానీ లేదా ఈ మొక్కలపైన గుడ్లు 10% మొక్కలు ప్రతి మొక్కకు ఒక గుడ్డు కానీ గమనించినట్లయితే మనం ఇమ్మీడియట్గా వెంటనే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ సస్యరక్షణ చర్యలు అనేది ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మనం పంటను చాలా వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకోకుండా ఉండి మనం అదేవిధంగా నాటుకున్నట్లయితే మనకు ఈ కార్బోఫ్యూరాన్ 3 CG గుళికలు మనకు ఎకరానికి 13 కిలోలను భూమిలో వేసుకోవచ్చు. అదేవిధంగా మందును సైఫర్మిత్రిన్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పంట విత్తుకున్న 15 రోజుల తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో మనము తప్పనిసరిగా ఈ మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనము పంటను రక్షించుకోవచ్చు.
1: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్. మన శాస్త్రవేత్త గారు ఉన్నారండి, మా సార్తో మాట్లాడండి.
0: నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఏంటండి? అట్లేం లేదే, పచ్చజొన్న మంచిది, అందరం పచ్చజొన్న కావాలని అడుగుతున్నారండి. పచ్చజొన్ననే ఎక్కువ ఈ మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, ఈ ఏరియాల నల్గొండ, ఈ ఏరియాలో అంతా పచ్చజొన్ననే తింటున్నారు. అట్లా లేదండి. మనము ఎక్కువగా పచ్చజొన్న, తెల్లజొన్న ఎక్కువగా తింటాం.
1: సరే డాక్టర్ గారు, ఇప్పుడు జొన్నలో కాండం తొలుచు పురుగు వల్ల కూడా నష్టం జరుగుతుందా? ఈ కాండం తొలుచు పురుగు గురించి తెలియజేయండి.
0: జొన్నలో మొదటగా ఎక్కువగా నష్టం కలిగజేసేది మొవ్వు ఇగని తెలియజేశాం. ఆ తర్వాత కాండం తొలుచు పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరిగి పంట 30 రోజుల తర్వాత నుండి పంట కోసే దశ వరకు కూడా ఈ కాండం తొలుచు పురుగు అనేది ఆశించడం జరుగుతుంది. ఈ కాండం తొలుచు పురుగు రెక్కల పురుగును మనం చూసినట్లయితే ఇది మధ్యస్థ పరిమాణంలో ఉండి లేత గోధుమ రంగులో ఈ పురుగు అని

0: ఇది రెక్కల పురుగు ఉంటుంది. ఈ రెక్కల పురుగును గమనించినట్లయితే రెక్కలపైన సన్నని గీతలు, మెరుస్తుండే సన్నని గీతలు ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు ఈ గీతలు లార్వా, ఈ గుడ్ల నుంచి వెలువడిన లార్వా ఆకుల లోపలికి చుడిలో ఉండి ఆకులను తినడం వల్ల ఆకులపైన వరుస రంధ్రాలు అనేది ఏర్పడతాయి. ఈ ఆకులన్నీ విచ్చుకున్న తర్వాత మనం చూసినట్లయితే ఒక వరుస క్రమంలో మనకి రంధ్రాలు అనేది ఆకులపైన గమనించవచ్చు. ఇవి ఆ వరుస క్రమంలో గమనించినట్లయితే ఇది కాండం తొలచి పురుగు ఆశించిందని గమనించాలి. ఇది కూడా ఎందుకంటే మొవ్వులోనే ఉండి ఈ ఆకులను తినడం వల్ల మొవ్వు అనేది చనిపోతుంది కాబట్టి సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు మొవ్వు ఈగలాగానే ఇది కూడా మొవ్వు అనేది ఎండిపోవడము, అది కూడా ఒక పీకితే ఈజీగా వస్తుంది కాబట్టి అప్పుడు ఏంటంటే ఇది వాడిపోయి తెల్లగా మారిపోతుంది, మొవ్వు చనిపోయి తెల్లగా ఏర్పడుతుంది. మనము ఈ కాండం తొలచు పురుగు ఆశించిన మొక్కను తీసుకొని మనము చీల్చి చూసినట్లయితే ఈ కాండం లోపల తెల్లని లార్వాలు, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన ఎర్రటి కణజాలాన్ని మనము ఈ జొన్నలో గమనించవచ్చు. కాబట్టి ఈ పురుగు, ఈ కాండం తొలచి పురుగు 30 రోజుల తర్వాత నుంచి ఆశిస్తుంది, పంట చివరి దశ వరకు ఉంటుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. ఈ పురుగు ఆశించినప్పుడు మొక్క మొత్తం టొల్లుగా అయిపోయి లోపలంతా పిండి పిండిలాగా చేసి ఉంటుంది. వచ్చే కంకి కూడా తాళగింజలే ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి కాండం తొలచి పురుగు నివారణను సమర్థవంతంగా నివారించుకోవాలి.
1: అంటే ఎలా నివారించవచ్చు అంటారు డాక్టర్ గారు?
0: దీనికి కూడా ఏంటంటే కాండం తొలచి పురుగు నివారణను మనం కూడా దీంట్లో కూడా ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని చూసుకోవాలి. అది కూడా మన పొలంలో మొక్కలు 10% కంటే ఎక్కువగా మొవ్వు చనిపోవడము గమనించినట్లయితే ఈ యజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. ఈ యజమాన్య పద్ధతుల కంటే ముందు కొన్ని మన సాంప్రదాయ పద్ధతులను పాటించినట్లయితే ఈ కాండం తొలచి పురుగును కూడా కొద్ది వరకు నివారించుకోవచ్చు. ఈ జొన్నలో అంతర పంటగా చిక్కుడు కానీ అలసింద కానీ 1:4 నిష్పత్తిలో, అంటే జొన్న 4 వరుసలు వేసుకుంటే ఒక వరుస చిక్కుడు కానీ అలసింద కానీ వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచే పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ కాండం తొలచే పురుగు గమనించినట్లయితే మనకు గుళికలు కూడా వేసుకోవచ్చు సుడుల్లో. ఈ గుళికలు, కార్బోఫిరాన్ గుళికలను మనము 3 నుంచి 4 కిలోలు మొక్క సుడుల్లో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచే పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క నివారణకు మందులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఆక్సిడెమటాన్ మిథైల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మొక్క 20 రోజుల తర్వాత, అంటే పంట మొలిచిన తర్వాత 20 రోజుల తర్వాత మనము పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం తొలచి పురుగును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ఇప్పుడు కత్తెర పురుగు లక్షణాలు తెలియజేయండి, దానివల్ల కూడా పంట నష్టం జరుగుతుందా?
0: ఈ మధ్యలో మనకు కత్తెర పురుగు ఎక్కువగా మొక్కజొన్నలో గమనించడం జరుగుతుంది కాబట్టి అది మొక్కజొన్న తర్వాత జొన్న ఒకే జాతికి చెందినవి, ఒకే ఫ్యామిలీకి కుటుంబానికి చెందినవి కాబట్టి ఈ కత్తెర పురుగు కూడా జొన్నను ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉన్నది. ఈ ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కత్తెర పురుగు ఎక్కువగా జొన్నను ఆశించి నష్టపరుస్తున్నది. ఈ కత్తెర పురుగు లక్షణాలను చూసుకున్నట్లయితే ఈ జొన్నలో 1వ దశ 2వ దశ లార్వలు మనకు ఆకులను గోకి తినడం జరుగుతుంది. అదేవిధంగా జొన్నలో ఈ గుడ్ల నుండి వెలువడిన లార్వలు, గుడ్లు అనేది ఆకులపైన పైభాగాన ఈ గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి గుడ్లు అనేది గుంపులు గుంపులుగా పెట్టడం వల్ల మనకి లార్వలు, గుడ్ల నుంచి వచ్చిన 1వ దశ 2వ దశ లార్వలను ఆకులను గోకి తినడం వల్ల ఆకులపైన తెల్లని చారలు అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా 3వ దశ 4వ దశ లార్వలను చూసినట్లయితే ఇవి మొక్క సుడిలో ఉండి ఆకులను లోపల నుంచి పైనుంచి కిందికి లోపలికి తినుకుంటూ పోవడం వల్ల ఆకులపైన కూడా రంధ్రాలు అనేది అసమానంగా రంధ్రాలు ఏర్పడడం జరుగుతుంది. ఆ తర్వాత మన ఆకులు విచ్చుకున్నప్పుడు చూసినట్లయితే ఆకుల పైన పెద్ద పెద్ద

0: అక్షరాలు అసమానంగా మనకు గమనించవచ్చు. అదేవిధంగా నాలుగవ దశ నుండి ఆరవ దశ వరకు చూసుకున్నట్లయితే ఈ మొక్కలను కత్తిరించడం, దాని నుంచి వెలువడిన లార్వల్ని ఎక్కువగా తినడం వల్ల మనకు ఎక్కువ నష్టాన్ని జొన్నలో ఈ కత్తెర పురుగు వల్ల గమనించడం జరుగుతుంది. కంకి, ఈ కత్తెర పురుగు మనకు విత్తుకున్న అంటే మనకు మొదటి పది నుంచి 12 రోజుల నుంచి స్టార్ట్ అయిన తర్వాత కంకి ఏర్పడే వరకు ఈ జొన్న కత్తెర పురుగు అనేది జొన్నలు ఆశించడం జరుగుతుంది.
1: ఈ కత్తెర పురుగుని ఎలా నివారించవచ్చు అంటారు డాక్టర్ గారు?
0: కత్తెర పురుగు కూడా ఇదేంటంటే మనకు చాలా వరకు సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలి. సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే మొదటగా ఎండాకాలం దీని యొక్క లార్వలు కోశేస దశలు భూమిలో ఉండడం జరుగుతుంది, కాబట్టి లోతైన దుక్కులు దున్నుకోవాలి. అదేవిధంగా ఈ జొన్నలో కత్తెర పురుగు యొక్క గుడ్లను ఆకులపైన గమనించినప్పుడు వేప నూనె 1500 ppm 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని మనకు పంటలు వివిధ దశల్లో లార్వలు అంటే మొదటి దశ రెండో దశ లార్వలు ఉన్నప్పుడు వేప నూనెను పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా జీవ శిలీంద్ర నాశనమైన మెటారైజియం రిలే అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకోవచ్చు, కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గుడ్డు పరాన్న జీవైన ట్రైకోగ్రామ ప్రిటియోజమ్ను కూడా మనము ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ గుడ్డు యొక్క అంటే ఎక్కువగా ఈ అధిక అంటే లార్వ దశలు 4వ దశ నుంచి 6వ దశ వరకు లార్వలను మనం గమనించినట్లయితే ఈ పురుగు మందులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. పురుగు మందులు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 80 గ్రాములు 1 ఎకరానికి, అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 80 ml 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో ఈ జొన్నలో ఈ కత్తెర పురుగును నివారించుకోవడం అనేది జరుగుతుంది.
1: జొన్న పంటలో పేనుబంక యొక్క ప్రభావం ఉంటుందా? ఉంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి.
0: తర్వాత ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు జొన్నలో కూడా మనకు పేనుబంక ఆశించడం అనేది జరుగుతుంది. ఈ పేనుబంకను గమనించినట్లయితే పేనుబంక యొక్క తల్లి పురుగులు అదేవిధంగా పిల్ల పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వాడిపోవడం అనేది జరుగుతుంది. వాడిపోయిన తర్వాత ఆకులు ముడతపడి జరుగుతున్నది. ఈ పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల పచ్చదనం కోల్పోవడం అదేవిధంగా కణజాలము నశించిపోవడం వల్ల మొక్కల యొక్క పెరుగుదల అనేది తగ్గడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు మొక్కల పెరుగుదల తగ్గినప్పుడు పూత ఆలస్యంగా రావడం, దానిలో ఉండే కంకిలో ఉండే గింజల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ పేనుబంక ఆశించినప్పుడు మా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు జిగురు వంటి తేనె జిగురు పదార్థం అనేది వస్తున్నది. తేది తేనెలాగా ఉంటుంది కాబట్టి ఈ తేనె జిగురు పదార్థం వల్ల మనకు దుమ్ము ధూళి ఆకులపైన చేరడం వల్ల ఆకులంతా మసిలాగా నల్లగా మారడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గి మొక్క యొక్క పెరుగుదల అదే యొక్క గింజ యొక్క నాణ్యత అనేది తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి గింజ నాణ్యత అదేవిధంగా పశుగ్రాసం యొక్క నాణ్యత కూడా తగ్గడం అనేది ఈ పేనుబంక ప్రభావితం జొన్నలో ఎక్కువగా ఉంటున్నది.
1: ఈ పేనుబంకని ఎలా నివారించవచ్చు అంటారు?
0: ఈ పేనుబంక మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా డైమిథోయేట్ అనే మందును 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే జొన్నలో పేనుబంకను నివారించుకోవచ్చు.
1: ఈ లక్క పురుగు కూడా జొన్న పంటకు నష్టం చేకూరుస్తుందా?
0: ఈ లక్క పురుగు కూడా మనకు జొన్నలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఇది మనకు మనం ఏమంటామంటే మైట్, లక్క పురుగును తెలుగులో లక్క పురుగు అంటాం, అది ఇంగ్లీష్లో అయితే మైట్ అంటాం. ఈ జొన్నలో లక్క పురుగు ఆశించినప్పుడు దీని యొక్క పిల్ల పురుగులు అదేవిధంగా

0: పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన ఎరుపు రంగులో ఉండి మనకు రసం పీల్చడం వల్ల ఆకులన్నీ మొదటి దశలో లేత పసుపు రంగులోకి మారి ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి. ఏ ఎరుపు రంగులోకి మారిపోయి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పురుగులు ఎక్కువగా ఆకు అడుగు భాగాన ఉన్నప్పుడు ఆకులు అనేది ఇటుక రంగు కానీ బూడిద రంగు కానీ ఉన్నట్టు మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగు ఎక్కువగా ఆశించినట్లయితే, మనము పంటను దూరం నుండి చూసినట్లయితే ఈ పంట అంతా కాలిపోయి, దూరం నుంచి చూసినట్టే కాలిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఇట్లా మనకు ఆకులు ఎర్రబారినప్పుడు ఈ మనకు జొన్నలు ఈ లక్క పురుగు ఆశించిందని గమనించవచ్చు. అదేవిధంగా దీని యొక్క నివారణకు లక్క పురుగు నివారణకు మనకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే జొన్నలో మనము ఈ లక్క పురుగును నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ఈనాటి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.

0: రేపు రాత్రి 7:15 ఇల్లువాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం ఉంటుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సమయం 7:45 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారు

0: వారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీడ్డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పీఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్లని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్లకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది.
1: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
2: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ది పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ది పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్లకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్లు, మఠాలకు సంబంధించిన వాళ్లు, అలాగే ఇన్స్టిట్యూషనల్ గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ద పదవులు నిర్వహించేవాళ్లు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్లు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు గాని ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని వీళ్లు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తా ఉంటుందో వాళ్లు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
2: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారు, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే రెండో విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ గానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటిలన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్ గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారం

0: అసలు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు. క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీ దారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈ కేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీదైతే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ల తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ల భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు గాని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్లీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమి

0: వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్ల్యాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
0: సార్, అయితే ఇప్పుడు ఈ పీఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పీఎం కిసాన్ పోర్టల్ లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
1: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
0: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ గాని పోర్టల్ వివరాలు గాని పంచుకుంటారు?
1: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారిని గాని కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
0: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
1: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
0: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
1: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తుంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
0: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
1: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలు పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన తెలంగాణ వైఖరిని వెల్లడించారు. 22A నిషేధిత భూముల సమస్యలపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కారమయ్యేంతవరకు పర్యవేక్షించాలని సూచించారు. కేంద్ర బొగుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో రాష్టంలోని పార్లమెంటు సభ్యులతో ఈరోజు జరిగిన సమన్వయ సమావేశంలో కొత్త రైల్వే లైన్లు, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై చర్చించారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుపై మంత్రి కొండా సురేఖ తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టం చేశారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు తెలిపారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎక్స్లో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విబి జీరామ్జీ పథకం ద్వారా ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణంపై చర్చిస్తారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతిలను ఇకపై ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కొత్త చట్టం ప్రతిపాదనలు అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ కమిటీ చైర్మన్ సిఏ ఇర్షాద్ అహ్మద్ గారు, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్.
1: నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలకు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఎంఎస్ఎంఈ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న రంగాలలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయం తర్వాత దేశవ్యాప్తంగా అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో ఎంఎస్ఎంఈ రంగం చాలా కీలకమైంది. లక్షలాది చిన్న వ్యాపారాలు, తయారీ యూనిట్లు, సేవా సంస్థలు, స్టార్టప్లు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్వయం ఉపాధి ఆధారిత సంస్థలకు ఈ రంగం జీవనాధారంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించిన చట్టంలో మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2026 ఇటీవల పార్లమెంట్ ఆమోదం లభించింది. మరి ముఖ్యంగా పెండింగ్ చెల్లింపులను వేగవంతం చేయడం, అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, వివాదాలను 90 రోజుల్లో పరిష్కరించడం, చిన్నపాటి ఉల్లంఘనలకు క్రిమినల్ నేరాల పరిధి నుంచి తప్పించడం వంటి ప్రతిపాదనలు ఎంఎస్ఎంఈల వ్యాపార వాతావరణాన్ని మరింతగా మెరుగుపరిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సమగ్ర చర్చను ఈనాడు మనం నిర్వహించుకుందాం. ఈ చర్చలో పాల్గొంటున్నారు మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, అలాగే ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో వీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ లాస్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏడీఆర్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. అహ్మద్ గారు, కార్యక్రమానికి మీకు స్వాగతం.

0: స్వాగతం అండి.
1: నమస్కారం అండి.
0: అహ్మద్ గారు, ప్రధానంగా దేశ జీడిపిలో దాదాపుగా 31% వాటా, తయారీ రంగంలో 36% భాగస్వామ్యం, మొత్తం ఎగుమతుల్లో చూసినట్లయితే 41% వాటా కలిగిన కీలకమైన ఎంఎస్ఎంఈ రంగం దేశ ఆర్థిక వృద్ధికి చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్లు 2026 పార్లమెంటు ఆమోదం తెలిపింది. మరి ఈ చట్టం తీసుకురావడం వల్ల ఎంఎస్ఎంఈ రంగం మరింతగా ఎలా బలోపేతం అవుతుందంటారు?
1: మీరు చెప్పినట్టు ఎంఎస్ఎంఈ రంగం దేశాన్ని మొత్తానికే ఒక గ్రోత్ ఇంజన్ అంటారు. మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి, డిఆర్డిఓ లాంటి, బిహెచ్ఏఎల్ లాంటి, లేకుంటే ఇండియన్ రైల్వేస్ లాంటివి, తర్వాత ప్రైవేట్ రంగంలోనైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఈ పెద్ద కంపెనీస్ సక్సెస్ స్టోరీ కోసము ఎంఎస్ఎంఈ ఒక బెడ్ రాక్ అని రోల్ ప్లే చేస్తుంది. దాదాపు ఒక అంచనా ప్రకారంగా డిఆర్డిఓకు సపోర్ట్ చేసే 16,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈ లేకపోతే ఈ పెద్ద కంపెనీలు వాళ్ళు ఏదైతే క్రిటికల్ రోల్ దేశానికి నిర్వహిస్తున్నారో అది రోల్ ప్లే చేయడం కూడా కష్టము. అందుకని ఆ నేపథ్యంలోనే 2006 ప్రభుత్వం ఇంపార్టెన్స్ ని గుర్తుపెట్టి ఒక లా పాస్ చేసింది. ఆ లా ప్రకారంగా ముఖ్యంగా 2 అంశాల మీద ఎంఎస్ఎంఈలకి స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్లకు లిక్విడిటీ, డబ్బులు టైంలో రావడం అవసరం బిజినెస్ కోసం. అందుకనే చట్ట ప్రకారంగా 2006 ఒకవేళ ఎంఎస్ఎంఈ ఏదైనా కొనుగోలు అమ్మితే వితిన్ 15 ఆర్ వితిన్ 45 వాళ్లకు వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు చెల్లాల్సిందే. ఒకవేళ చెల్లకపోతే దానికి వితిన్ 90 డిస్ప్యూట్ రెజల్యూషన్ జరగాలి. జరగకపోతే దెన్ కోర్టులో కేసు వెళ్తుంది, ఆ కోర్టులో కూడా డిస్ప్యూట్ రిజాల్వ్ అవుతాయి. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అది కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 90 2 తీసుకోవడం, 5 తీసుకోవడం ఇట్లా అవడం వల్ల రియలిస్టిక్ గా ఎంఎస్ఎంఈస్ కి ఆ చట్టం వల్ల బెనిఫిట్ రాకుండా అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి గవర్నమెంట్ ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ఎంఎస్ఎంఈస్ అండ్ వాళ్ళ కస్టమర్స్ మధ్యలో పేమెంట్ గురించి ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా కంపల్సరీగా 90 లోపలనే ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వాలి. రిజాల్వ్ అవ్వకపోతే ఒకవేళ కోర్టులో వెళ్ళింది అనుకోండి, ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, కోర్టుకి కూడా ఇప్పుడు బాధ్యత ఉంది. బిల్ అమౌంట్ ఏదైతే ఉన్నదో, ఎంఎస్ఎంఈకి రావాల్సింది ఏదైనా ఉన్నదో అందులో 50% ఇమ్మీడియట్ గా ఎంఎస్ఎంఈకి పే చేయాలి.
0: ప్రధానంగా పెద్ద సంస్థలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎంఎస్ఎంఈలకు రావాల్సిన బిల్లులు సమయానికి చెల్లించడం చాలా కీలకమైన అంశం. అయితే లాభాల్లో ఉన్నప్పటికీ ఈ చేతిలో నగదు లేకపోవడం వల్ల అనేక చిన్న పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. మరి క్యాష్ ఫ్లో సమస్యకు ఈ చట్ట సవరణలు ఎలా పరిష్కారం చూపిస్తాయంటారు?
1: నిజంగా చెప్పాలంటే ఎంఎస్ఎంఈస్ కి ఈ చట్టం ద్వారా ఇంకొక ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ట్రేడ్స్ అంటారు, TREDS. ఈ ట్రేడ్స్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆర్బీఐ సూపర్విజన్ లో ఇంప్లిమెంట్ అయింది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ట్రాన్సాక్షన్స్, ఇన్వాయిస్ లు ఈ ప్లాట్ఫామ్ లో అప్డేట్ అయిపోతే ఇన్వాయిస్ నుంచి ఏదైతే డబ్బులు ఎంఎస్ఎంఈకి రావాల్సి ఉందో ఎంఎస్ఎంఈ ఆ ఇన్వాయిసెస్ ని దానికి అఫిలియేటెడ్ బ్యాంక్స్ ఉంటాయి ఆ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ కి ఇమీడియట్ గా ఇన్వాయిసెస్ ఆ బ్యాంక్స్ కి ఇచ్చి ఆ ఇన్వాయిసెస్ ని డిస్కౌంటింగ్ ద్వారా ఇమీడియట్ గా క్యాష్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు 15 ఆర్ 45 కాంట్రాక్ట్ ప్రకారంగా ఆగాల్సిన కూడా అవసరం లేదు.
0: అయితే మీరు చెబుతున్న దాన్ని బట్టి డిజిటల్ ఇన్వాయిస్ ఆమోదం అలాగే వేగవంతమైన నిధుల సమీకరణ వల్ల చిన్న వ్యాపారాలపై, బ్యాంకు రుణాలపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉందంటారా?
1: చాలా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా ట్రేడ్స్ లో మార్పు వచ్చిందంటే కంపల్సరీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉన్నాయో వాళ్ళ మీద ఈ చట్టం ప్రకారంగా కంపల్సరీ మ్యాండేట్ చేసేసారు. వాళ్ళు ఈ ఎంఎస్ఎంఈస్ తో ఎప్పుడైతే ప్రొక్యూర్మెంట్ చేస్తారో కంపల్సరీ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ తోనే ప్రొక్యూర్ చేయాలి. ఈ ట్రేడ్ ప్లాట్ఫామ్ ప్రొక్యూర్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ ఈ ఎంఎస్ఎంఈస్ బిల్స్ ఏదైతే ఉంటాయో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ లో వచ్చేసి బ్యాంక్స్ కి కనిపిస్తాయి. ఇమీడియట్ గా వాళ్ళు వితిన్ 24 hours 48 hours లోనే వాళ్ళు డిస్కౌంట్ చేసుకుని లిక్విడేట్ చేసుకోవచ్చు.
0: అయితే ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి బ్యాంకు రుణాల లభ్యత 10 లక్షల కోట్ల నుంచి 38.35 లక్షల కోట్లకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మరి క్రెడిట్ లభ్యత పెరగడం మాత్రమే సరిపోతుందా, లేక సరైన సంస్థలకు సరైన సమయంలో తక్కువ వడ్డీతో రుణాలు అందడం కూడా చాలా కీలకమైన అంశంగా పరిగణించాలా?
1: గవర్నమెంట్ కూడా ఇందులో రకరకాల బడ్జెట్స్ లలో మార్పులు తీసుకువస్తుంది. పర్టికులర్లీగా ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత ఒకవేళ మీ జీఎస్టీలో టైమ్లీ ఫైలింగ్స్ ఉంటే, మీ టర్న్ ఓవర్స్ అన్ని జీఎస్టీలో చక్కగా ఉంటే బేస్డ్ ఆన్ జీఎస్టీ ఫైలింగ్ కూడా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చేసింది ఎంఎస్ఎంఈలకి. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ కూడా ఎంఎస్ఎంఈకి ఇవ్వడం జరిగింది, సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో తగిన లిక్విడిటీ కలపాలి. ఎందుకంటే లిక్విడిటీ వాళ్లకు ఇస్తేనే వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ని కంటిన్యూ చేయగలుగుతారు, తర్వాత నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్లే అవకాశం.
0: అయితే బ్యాంకులకు ఎన్పిఐ ఇబ్బందులు ఒకవైపు ఉన్నాయి, మరోవైపు చూసినట్లయితే చిన్న పరిశ్రమలకు రుణం అవసరం కూడా ఉంది. మరి బ్యాంకులు ఎన్పిఏ భయాల్ని అధిగమించాలి, చిన్న పరిశ్రమలకు రుణాలు ఇవ్వాలి. మరి రెండింటి మధ్య సమతౌల్యత ఎలా సాధించాలి?
1: అంటే ఇప్పుడు తగ్గినాయి, మంచి హెల్దీ ఎంఎస్ఎంఈస్ ఏదైతే ఉంటాయో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకుని బ్యాంకులు కూడా వాళ్లకు లోన్స్ డిస్బర్స్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏ పరిస్థితి ఉన్నా కూడా

0: కొన్ని ఎన్పిఎల్ ఉంటాయి, అది తప్పదు. బట్ కంపేర్ టు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉన్నదో చాలా మాటకి అది దక్కింది అని అనుకోవచ్చు. ఇప్పుడు
1: ప్రతి సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో యువత ఉద్యోగ మార్కెట్ లోకి వస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా అందరికీ ఉపాధి కల్పించడం సాధ్యం కాని విషయం. అయితే ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ రంగం ఉద్యోగాల సృష్టికర్తగా ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుంది?
0: గవర్నమెంట్ కూడా దీనికి ఎన్కరేజ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన తెలంగాణలో కూడా మాకు టీ హబ్ ఉన్నది, టీ వర్క్స్ ఉన్నది. ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ ఎన్కరేజ్ చేస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ మీరు చెప్పినట్టు గ్రాడ్యుయేట్ అయ్యి ఇంజనీరింగ్ నుంచి లేకుంటే వేరే స్ట్రీమ్స్ నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళు జాబ్ గురించి ఆలోచించకుండా వాళ్లకు ఇన్నోవేషన్ లేకుంటే వాళ్ళ క్రియేటివిటీని ఉపయోగపెట్టి టీ హబ్ లో వాళ్ళ యూనిట్ సెటప్ చేసి గవర్నమెంట్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి ఒక ఎంఎస్ఎంఈ రూపంగా స్టార్ట్ అయిపోయి తర్వాత ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగం పెట్టి మళ్ళీ వాళ్ళు గ్రోత్ అయ్యి కూడా వాళ్ళు స్కేల్అప్ చేసుకునే కూడా అవకాశం ఉన్నది.
1: అచ్చాద్ గారు, ప్రధానంగా ఒక భారీ పరిశ్రమ కంటే కూడా చిన్న పరిశ్రమలు అనేకంగా ఏర్పడితే స్థానికంగా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితి ఉంది. మరి ఆ దిశగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎలా ప్రోత్సహించాలి?
0: నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్లకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంఎస్ఎంఈస్ ప్రమోషన్స్ కి టీ హబ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లు, తర్వాత ల్యాండ్ అలాట్మెంట్లు, ఎలక్ట్రిసిటీలో కన్సెషన్స్ ఇవ్వడము, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీస్ కలగడము, తర్వాత వాళ్ళ మార్కెటింగ్ చాలా క్రిటికల్ ఏంటంటే ఒక్కసారి వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ మనుఫాక్చర్ చేస్తే మనుఫాక్చర్డ్ ప్రోడక్ట్స్ ని తగిన మార్కెట్ యాక్సెస్ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళకు మెయిన్ రెవెన్యూ వచ్చేది సేల్స్ తోనే. ఆ సేల్స్ యాంగిల్ లో వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేయగలిగే పరిస్థితులు ఉంటే చాలా బాగుంటది అనుకుంటా.
1: అయితే స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త అవకాశాలను ఎంఎస్ఎంఈలు ఎలా అడాప్ట్ చేసుకోగలిగితే ఉద్యోగ కల్పన ఉపాధి స్వరూపం మారుతుందంటారు?
0: స్కిల్ డెవలప్మెంట్, ఏఐ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పోయిన 2026 బడ్జెట్ లో కూడా స్కిల్ యూనివర్సిటీ సెటప్ చేయడానికి గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇచ్చింది. చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మొన్న ఫస్ట్ టైం స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ సెటప్ చేయడానికి కార్పొరేట్ సపోర్ట్ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నది. వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాబోయే కాలంలో బిజినెస్ నడపడం చాలా కష్టము. సర్వీస్ సెక్టర్ లో కాకుండా ఈవెన్ మనుఫాక్చరింగ్ లో, ట్రేడింగ్ లో, అన్ని రంగాల్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేసుకుని స్కిల్ అప్గ్రేడ్ చేసుకుని మీ బిజినెస్ నడిపితే మీరు అవుట్డేటెడ్ కాకుండా మీరు లేటెస్ట్ మెథడాలజీలో, మీ లేటెస్ట్ టెక్నాలజీలో బిజినెస్ చేసి స్కేల్అప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.
1: మన దేశ ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా దాదాపుగా 40% ఉంది. ప్రపంచ మార్కెట్ లో భారత చిన్న పరిశ్రమల పోటీతత్వాన్ని మరింతగా పెంచడానికి మరి ఇటీవల చేసిన ఈ చట్ట సవరణలు ఎంతవరకు దోహదపడతాయి?
0: ఎగుమతులు ఎక్కువ కావాలంటే మీరు మంచి ప్రైస్, మంచి క్వాలిటీ ఇస్తే మీరు ఎక్స్పోర్ట్ మార్కెట్ లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ మెజర్స్ ఏదైతే ఉన్నాయో, టైమ్లీ మీకు బిల్లు రావడం, క్యాష్ ఫ్లో మీ కుషన్ ఉండడం, తర్వాత సబ్సిడీలు ఇవ్వడము, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం, డెఫినెట్లీ వాళ్ళకు ఎంఎస్ఎంఈలకు ఒక సపోర్ట్ సిస్టమ్ లెక్క వాళ్ళు ఏదైతే మనుఫాక్చర్ చేస్తున్నారో లేకుంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, మనుఫాక్చర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ చాలా తక్కువ ధరలో మనుఫాక్చర్ చేసి చాలా మంచి ప్రైస్ లో గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ఎక్స్పోర్ట్ చేసి ఉంటే మంచి ఎక్స్పోర్ట్ మార్కెట్ క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ లో విస్తృతంగా ఎగుమతి చేయడానికి సంబంధించి కొన్ని నాణ్యతా ప్రమాణాలు అవసరం. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మరి ఆ దిశగా ఎంఎస్ఎంఈలకు ఎలాంటి సహాయం అవసరం అంటారు?
0: మన దేశంలో ఒక క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అనేది వెనుకబడి ఉన్నామని తెలుస్తుంది. ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ లో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అచీవ్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు మనుఫాక్చరింగ్ సెక్టర్ లో గవర్నమెంట్ చాలా ప్రమోట్ చేస్తుంది. కాకపోతే లేబర్ లాస్ రిఫార్మ్ చేసి తీసుకువచ్చి తర్వాత ఇన్నోవేషన్ క్రియేటివిటీ, క్రియేటివిటీ యూనివర్సిటీస్ ఆర్ ఇన్నోవేషన్ యూనివర్సిటీస్ నే సెపరేట్ గా పెట్టేసి ఒక యూత్ ని ఆ దిశలో ఎన్కరేజ్ చేస్తే రాబోయే కాలంలో వాళ్ళ యాటిట్యూడ్ మారిపోయి ఏదైనా రంగంలోనైనా వాళ్ళు ఉంటే దానిలో ఇన్నోవేషన్ తీసుకురావాలి, క్రియేటివిటీ తీసుకోవాలి, మంచి మంచి ప్రొడక్ట్స్ లు, ఎక్కడ లేని ప్రొడక్ట్స్, యూనిక్ ప్రొడక్ట్స్ లు మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ప్రపంచానికి ఆఫర్ చేస్తే అందులో పెద్ద ఎత్తున ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది.
1: ప్రధానంగా ఎంఎస్ఎంఈ అంటే కేవలం పట్టణాలకు నగరాలకు పరిమితమైన అంశం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు కనుక ఎక్కువగా పెరిగితే అక్కడ వలసలు తగ్గే అవకాశం ఎంతవరకు ఉంది? ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ఎంఎస్ఎంఈల ద్వారా ఏ విధంగా బలోపేతం అవుతుంది?
0: రూరల్ ఏరియాస్ లో పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా చాలా మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి, వాటర్ షార్టేజెస్ ఉన్నాయి, ఫర్టిలైజర్ షార్టేజెస్ ఉన్నాయి, దాని వల్ల చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టర్ లో. ఒకవేళ ఆ సెక్టర్ లో ఫ్లక్చుయేషన్స్ ఏదైతే ఉంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ వాళ్లకు సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. అది వివిధ రంగాల్లో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఫ్లోర్ మిల్స్ ఇండస్ట్రీ తీసుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ప్యాకేజింగ్, ఈ ఇండస్ట్రీలో వాళ్ళు పెద్ద ఎత్తున మంచిగా పనిచేసే అవకాశాలు ఉంటాయి.
1: వ్యవసాయాన్ని ఎంఎస్ఎంఈ రంగాల్లో అనుసంధానం చేస్తే కొత్తగా ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే అవకాశం కనిపిస్తుందా?
0: ఫుడ్ ప్యాకేజింగ్ సెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, ప్లాస్టిక్ సెక్టర్ కూడా, ప్యాకేజింగ్ సెక్టర్, ఇవన్నీ మంచి సెక్టర్లు. ఇందులో విత్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్విప్మెంట్ లిటిల్ మ్యానుఫ్యాక్చరింగ్

0: ఫెసిలిటీ వాళ్ళు బిజినెస్ యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉంటుంది రూరల్ సెక్టర్స్ లో కూడా.
1: పార్లమెంట్ ఇటీవల ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్లు 2026 ఆమోదం తెలిపిన నేపథ్యంలో చట్టంలో మార్పులు చేయడం ఒక దశ, కానీ ఆ మార్పులు క్షేత్ర స్థాయిలో అమలు కావడం చాలా ముఖ్యమైనది. మరి క్షేత్ర స్థాయిలో ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలు అమలు చేయడంలో ఏ స్థాయిలో ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు పాటించారు?
0: ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకొచ్చింది అమెండ్మెంట్ చాలా మంచి అమెండ్మెంట్. తర్వాత దానికన్నా ఇంపార్టెంట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో లాస్ట్ మైల్ వరకు రీచ్ అవ్వాలి, దీని బెనిఫిట్స్ కూడా తెలియాలి. దానికోసం గవర్నమెంట్ అఫ్ కోర్స్ పబ్లిసిటీ చేస్తూనే ఉన్నది, చేయాలి. అది కాకుండా ప్రిటిసిసిఏ లాంటి బిజినెస్ అసోసియేషన్స్ లతో పాటు స్టేక్ హోల్డర్ కన్సల్టేటివ్ మీటింగ్స్ ఏర్పాటు చేసి డైరెక్ట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ కాన్ఫరెన్స్ లో తీసుకొచ్చి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళు వాళ్ళ మెంబర్స్ ని ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తే, డిసిమినేట్ చేస్తే లాస్ట్ మైల్ వరకు దీని లాభాలు దీని ప్రోస్ అండ్ కాన్స్ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
1: ప్రధానంగా పెద్ద సంస్థలు ఎంఎస్ఎంఈలకు సమయానికి నగదు చెల్లించకపోతే కఠిన చర్యలు అమలు చేయకుండా చట్టం ఎంతవరకు ఫలించే అవకాశం కనిపిస్తుందంటారు?
0: ఎంఎస్ఎంఈ యాక్ట్ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఎంఎస్ఎంఈ నుంచి ప్రొక్యూర్మెంట్ చేసి ఉంటే 15 రోజుల లోపల లేకుంటే 45 రోజుల లోపల పేమెంట్ చేయకపోతే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కూడా డిడక్షన్ దొరకదు. అది డిడక్షన్ దొరకకపోతే వాళ్లకు ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అది కాకుండా ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ లోనే పెనల్టీస్ ఉన్నాయి వాళ్ళ మీద. ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఆర్బిట్రేషన్ చేస్తారు, వింటారు, వాళ్ళ మీద పెనల్టీస్ ఇస్తారు. ఆ డిలే పేమెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో రకరకాల పనిష్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు టైమ్లీ పేమెంట్ ఎంఎస్ఎంఈస్ కి చేసేస్తే ఈ పెనల్టీస్ నుంచి ఇంట్రెస్ట్ నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, అలాగే మేక్ ఇన్ ఇండియా, అమృత్ భారత్ వంటి కార్యక్రమాలలో అసలు లక్ష్యాలను సాధించడంలో ఎంఎస్ఎంఈలు ఎంత కీలకమైన భాగస్వామ్య పాత్ర పోషించారు?
0: డిజిటల్ ఇనిషియేటివ్స్ అయితే గవర్నమెంట్ తీసుకుంటుందో ఆ ఇనిషియేటివ్స్ ని మంచిగా లీవరేజ్ చేసుకుని వాడుకొని వాళ్ళ బిజినెసెస్ లో ఇంప్లిమెంట్ చేసుకుని వాళ్ళ పేబుల్ సిస్టమ్స్, వాళ్ళ కస్టమర్ రిసీవబుల్ సిస్టమ్స్ లో ఇంప్లిమెంట్ చేసుకుని ఒకవేళ ఎంఎస్ఎంఈస్ వెల్ ఆర్గనైజ్డ్ వేలో పనిచేస్తే లీవరేజ్ తీసుకుని సిస్టమ్స్ ద్వారా పెద్ద ఎత్తున బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉన్నది.
1: పెద్ద పరిశ్రమలతో పోల్చినట్లయితే ఎంఎస్ఎంఈల ప్రత్యేకతను మనం ఎలా నిర్వచించుకోవాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం అనే అంశం పట్ల ఎట్లా దృష్టి సారించాలి? మరి ప్రధానంగా ఈ రంగానికి ఉన్నటువంటి ప్రధానమైన అనుకూలతలను ఎట్లా చూడాలి?
0: ఎంఎస్ఎంఈస్ లేకుండా ఈ పెద్ద కంపెనీలు పని చేయలేరు. అందుకనే నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, డెఫినెట్లీ ఎంఎస్ఎంఈలు ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున జనరేట్ చేస్తుంది, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో జనరేట్ చేస్తుంది. అది కాకుండా ఇప్పుడు మాకు ప్రెస్టీజియస్ నవరత్నాలు ఉన్నాయి, అవి లేకుండా మాకు నేషనల్ ఎకానమీ నడపడం చాలా కష్టము. సో ఒకవేళ ఎంఎస్ఎంఈస్ కీలక పాత్ర వహించకపోతే ఈ పెద్ద కంపెనీస్ నవరత్నాలు ఏదైతే ఉన్నాయో సో అవి కూడా వాళ్ళ రోల్ ప్లే చేయలేరు. అది రోల్ చేయకపోతే ఎకానమీ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: ఎంఎస్ఎంఈలు మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్లును ఆమోదించింది. మరి ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించడానికి, ఎంఎస్ఎంఈ రంగానికి మరింత ఊతం ఇవ్వడానికి ప్రధానంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి ముఖ్యమైన విధానాలను పద్ధతులను ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాయి?
0: ఒకవేళ మ్యానుఫాక్చరింగ్ సెటప్ ఎవరైనా ఉంటే వాళ్లకు సబ్సిడీస్ లో టైమ్ లో రావడం ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు ఉన్నది ఎంఎస్ఎంఈలకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఉన్నాయి, ఆన్ టైమ్ రావట్లేదు, అది ఒక పెద్ద ఇష్యూ. సో ఆ ఇష్యూని స్టేట్ గవర్నమెంట్ పర్టికులర్లీగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ లేబర్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సో ఈ 2 ఏరియాస్ చాలా ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ కి క్రిటికల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఏరియాస్ లో కొద్దిగా సపోర్ట్ ఇస్తే, పనిచేస్తే వాళ్ళకు పెద్ద రిలీఫ్ వస్తుందని అనుకుంటున్నా.
1: మీరు అన్నట్టుగా చిన్న పరిశ్రమలకు సకాలంలో చెల్లింపు చేయడం అంటే కేవలం వాళ్ళ బకాయి తీర్చడం కాదు, వారి వ్యాపార మనుగడకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం లాంటిది. మరి ఈ నేపథ్యంలో ఈ స్పష్టమైన హామీ ఇచ్చే దిశగా, అంటే వారికి భరోసా ఇచ్చే దిశగా, ఆర్థిక భద్రత ఇచ్చే నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి కీలకమైన పాత్ర పోషించాలి?
0: టైమ్ టు టైమ్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. కంపెనీస్ యాక్ట్ లో కూడా ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సెపరేట్ గా యాన్యువల్ ఒక ఫామ్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంఎస్ఎంఈ తో ఎంత కొనుగోలు వాళ్ళు చేశారో ఆ ఫామ్ సబ్మిట్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఏ ప్రైవేట్ కంపెనీ, ఏ పెద్ద కంపెనీ, ఏ మీడియం కంపెనీ ఏదైతే ఎంఎస్ఎంఈస్ నుంచి కొనుగోలు చేస్తుందో, వాళ్లకు ఎంత పేమెంట్ ఇవ్వాల్సిందో, ఎంత డిలే అయిందో గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎట్లయినా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని మానిటర్ చేసి ఒకవేళ అక్కడ డిలేస్ అయితే ఆటోమేటిక్ గా వాళ్లకు నోటీసులు ఇచ్చి వార్నింగ్స్ ఇవ్వడం లేకుంటే రిమైండర్స్ ఇవ్వడం, అటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా కొద్దిగా వాళ్లకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అయితే ఎంఎస్ఎంఈలకు సంబంధించి కొన్ని కీలకమైన అవాంతరాలు ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా బకాయిల చెల్లింపు ఆలస్యం కానివ్వండి, రుణభారం కానివ్వండి, అధిక వడ్డీ కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఒకదానికొకటి అనుసంధానమైన నేపథ్యంలో ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎంఎస్ఎంఈలు ఎటువంటి ముఖ్య అంశాలపై దృష్టి పెట్టారు?
0: మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని లిక్విడిటీతో లింక్ ఉన్నాయి. పెద్ద ఎత్తున వాల్యూమ్ సేల్స్, తర్వాత ఎక్స్పోర్ట్ సేల్స్ వాళ్ళు పెంచాలి. దానికి

0: కోసం వాళ్ళకు మార్కెట్ యాక్సెస్ కావాలి. ఆ ఎక్స్పోర్ట్ మార్కెట్ యాక్సెస్ కావాలంటే వాళ్ళు ఇన్నోవేటివ్ క్రియేటివ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, తర్వాత ఎక్స్పోర్ట్ బ్యారియర్స్ తీసి వాళ్లకు ఎక్స్పోర్ట్ మార్కెట్స్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఎగ్జిబిషన్స్ పెట్టడం, వాళ్ళ మార్కెట్స్ ని మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించడం, అటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళ సేల్స్ పెరిగి, సేల్స్ ద్వారా వాళ్ళ రెవెన్యూ పెరిగి, రెవెన్యూ ద్వారా వాళ్ళ లిక్విడిటీ వర్కింగ్ క్యాపిటల్ పెరిగి ఈ ఇష్యూస్ ని కూడా ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉన్నది.
1: అయితే ఎంఎస్ఎంఈలకు వ్యాపార వివాదాలు సంవత్సరాల తరబడి కొనసాగితే చిన్న సంస్థలు ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో 90 రోజుల్లో వివాదాల పరిష్కారం అనే కొత్త నిబంధన ఎలాంటి గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది?
0: ఈ నిబంధన కొత్తది కాదండి, 2006 యాక్ట్ లోనే ఉన్నది. కాకపోతే ఇంత స్టాచ్యుటరీగా మ్యాండేటరీలీ మీరు 90 రోజుల్లో మీ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వాలని ఆ ప్రొవిజన్ లేకుండే. అందువల్ల నేను చెప్పినట్టు ఇంతకు ముందు అది డ్రాగ్ ఆన్ అయిపోయి 90 రోజులు కాకుండా 2 ఏళ్లు 5 ఏళ్లు ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ అయ్యే వరకు వాళ్ళ బిల్ రాకపోవడం, ఈ ఇష్యూస్ ఇంతకు ముందు ప్రివేలింగ్ ఉండే. అయితే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే 90 డేస్

0: అవ్వాలని ఆ ప్రొవిజన్ లేకుండే. అందువల్ల నేను చెప్పినట్టు ఇంతకు ముందు అది డ్రాగ్ ఆన్ అయిపోయి 90 రోజులు కాకుండా 2 ఏళ్లు 5 ఏళ్లు ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ అయ్యే వరకు వాళ్ళ బిల్ రాకపోవడం, ఈ ఇష్యూస్ ఇంతకు ముందు ప్రివేలింగ్ ఉండే. అయితే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే 90 డేస్ ఆల్రెడీ ఉన్న ప్రొవిజన్ ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, విత్ ఇన్ 20 డేస్ ఏ పరిస్థితుల్లోనైనా మీరు డిస్ప్యూట్ రిజాల్వ్ చేయాల్సిందే అని చట్టం తీసుకొచ్చారు.
1: అపీల్ ప్రక్రియ 6 నెలలకు పైగా పెండింగ్ లో ఉంటే ఉపశమనం కల్పించే నిబంధన మరి చిన్న సంస్థలకు ఎంతవరకు రక్షణ కల్పిస్తుందంటారు?
0: ఇప్పుడు అందులో కూడా కాస్ట్ వైజ్ మీరు చూస్తుంటే ఇంకొక అమెండ్మెంట్ ఏమొచ్చిందంటే క్రిమినల్ ఆఫెన్సెస్ ని సివిల్ లో కన్వర్ట్ చేసేసారు. ఏదైనా మైనర్ డిఫెక్ట్స్ ఉంటే అది కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఈ అపీల్ కాస్ట్ తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఎంఎస్ఎంఈస్ ఒకవేళ 90 డేస్ లో డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వకపోతే చాలా తక్కువ కాస్ట్ లో మళ్ళీ అపీల్ ఫైల్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ ఫోరం లో వెళ్లి వాళ్ళ కేసు ఫైట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: అయితే వివాదాస్పద మొత్తంలో కనీసం 50% మొత్తాన్ని విడుదల చేసే అవకాశం ఉంటే అది నిజంగా ఎంఎస్ఎంఈల ఈ క్యాష్ ఫ్లో కి పెద్ద ఊరట లభించే అవకాశం ఉందంటే
0: పెద్ద ఊరట. ఎందుకంటే ఒక్కసారి కేసు కోర్టులో వెళ్తే ఆ కేసు ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది క్లారిటీ ఉండదు, నంబర్ వన్. నంబర్ టూ, ఇంతకు ముందు ఉన్న ప్రొవిజన్ లో ఎంఎస్ఎంఈ ప్రొవిజన్స్ ప్రకారంగా మీరు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని ప్రొవిజన్ ఉండే యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్, కానీ ఆ ఫండ్స్ ఎంఎస్ఎంఈస్ కి అవైలబుల్ లేకుండా ఉండే.
1: అయితే మరి ఇలాంటి నిబంధనలను దుర్వినియోగం చేసే అవకాశాలు నివారించడానికి మరి ఎలాంటి రక్షణలు కావాలంటారు?
0: ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లో మీరు ఫైల్ చేయాలి ఎంఎస్ఎంఈస్ నుంచి ఎంత కొనుగొన్నారు, ఎంత డిలే ఉన్నది, ఈ రిపోర్ట్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కి దీనికి చక్కగా మానిటర్ చేసి దానికి ఒకవేళ దీని మీద మిస్యూజ్ అయితే ఇమీడియట్ గా నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటే ఏమైనా మిస్యూజ్ లో అయితే కూడా తగ్గే అవకాశం ఉంది.
1: శరత్ గారు, చిన్నపాటి సాంకేతిక వేదిక సంబంధిత తప్పిదాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించకపోవడం వల్ల ఎంఎస్ఎంఈలకు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడే అవకాశం ఉందంటారా?
0: ఇంతకు ముందున్న ప్రొవిజన్స్ లో చాలా చిన్న చిన్న డిఫాల్ట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ లో రిటర్న్స్ ఫైల్ చేయకపోతే, డేటాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఈ చిన్న చిన్న ఇష్యూస్ మీద కూడా క్రిమినల్ ఆఫెన్సెస్ వాళ్లకు భారంగా పెనల్టీస్ అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ తర్వాత ఆ క్రిమినల్ ఆఫెన్సెస్ ని సివిల్ లో మార్చేస్తే చాలా మినిమం పెనల్టీస్ ఉన్నాయండి, దానికి రెక్టిఫై చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఒక మెసేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఈ స్టాట్యూటరీ ప్రొవిజన్ తీసుకువచ్చింది కాబట్టి మనము టైమ్ లో రిటర్న్ ఫైల్ చేయకుండా ఇన్కరెక్ట్ రిటర్న్స్ ఫైల్ చేసేస్తే మరి మీకు ఉన్న బెనిఫిట్స్ ఏదైతే వచ్చిందో రాబోయే కాలంలో అది కూడా ఈ ఫెసిలిటీస్ వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.
1: క్రిమినల్ శిక్షలకు బదులుగా గ్రేడెడ్ అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీ విధించడం సరైన విధానంగా పరిగణించాలా?
0: గవర్నమెంట్ అస్యూమ్ చేస్తుంది, ట్రస్ట్ చేసింది ఎంఎస్ఎంఈస్ మీద, వాళ్లకు క్రిమినల్ నుంచి సివిల్ మార్పు చేస్తే వాళ్ళ మీద ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకువచ్చింది. అది ఏంటంటే మీ మీద ట్రస్ట్ చేసి క్రిమినల్ నుంచి సివిల్ మార్చాం కాబట్టి మీరు టైమ్ లో రిటర్న్స్ ఫైల్ చేసుకుని కరెక్ట్ డేటా ఫైల్ చేసుకుని దీనికి ఏ ఇంటెన్షన్ అయితే అమెండ్మెంట్ వచ్చిందో ఆ ఇంటెన్షన్ ని మీరు అమలు చేస్తే ఇది ఇట్లనే వాళ్లకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది.
1: అయితే ఎంఎస్ఎంఈల స్వచ్ఛంద నమోదు కోసం ప్రత్యేక డిజిటల్ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. మరి చిన్న వ్యాపారాలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ అనేది ఎంతవరకు ముఖ్యమైనదంటారు?
0: ఇప్పుడు ట్రేడ్స్ ప్లాట్ఫామ్ తీసుకోండి, ట్రేడ్స్ ప్లాట్ఫామ్ లో ఒక్కసారి మీ ఇన్వాయిస్ అప్లోడ్ అయిపోతే ఆ ఇన్వాయిస్ ని మీ బ్యాంకర్స్ అందరూ చూడొచ్చు, మీ డ్యూస్ ని ఎంత వరకు ఉన్నదో అది వాళ్ళు చూడొచ్చు, మీ కస్టమర్స్ తో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. వాళ్ళకు ఒక్కసారి కన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా వితిన్ 24 అవర్స్ 48 అవర్స్ మీకు డిస్బర్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అధికారికంగా నమోదైన ఎంఎస్ఎంఈలకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలు మరింత సులభంగా అందడానికి ఎలాంటి స్పష్టమైన చర్యలు కావాలి?
0: ఇప్పుడు ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని సరిగా వాడుకొని అందులోనే ఇన్ఫర్మేషన్ సరిగా ఇచ్చుకొని సరిగా మానిటరింగ్ మెకానిజం చేసేసుకుంటే దీని వల్లే పెద్దగా వాళ్లకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది కాకుండా వాళ్ళ సేల్స్ పెంచడానికి, వాళ్లకు ఎక్స్పోర్ట్ మార్కెట్ యాక్సెస్ పెంచుకోవడానికి ఆ దిశలో ఇంకా కొన్ని చర్యలు తీసుకుంటే వాళ్లకు ఇంకా లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంటుంది.
1: ఎంఎస్ఎంఈ రంగంలో ఈ సమతౌల్యతను ప్రభుత్వం ఎలా పరిగణించాలి?
0: డొమెస్టిక్ మ్యానుఫాక్చరింగ్ మీద చాలా ఫోకస్ ఉన్నది, అది ఎందుకంటే డొమెస్టిక్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఉంటే వాళ్లకు కాస్ట్ మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ మీద ఇంపాక్ట్ ఉంటే రా మెటీరియల్ కాస్ట్ మీద వాళ్ళ ప్రొక్యూర్మెంట్ మీద కాస్ట్ కంట్రోల్ లో ఉంటే వాళ్ళ డైరెక్ట్ ఇంపాక్ట్ వాళ్ళ ప్రైసింగ్ మీద ఉంటుంది. ఆ ప్రైసింగ్ మీద ఇంపాక్ట్ ఉంటే వాళ్ళ మార్కెట్ పెద్ద వాల్యూమ్ లో ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్స్ మీద ఫోకస్ చేసుకుని మంచి క్వాలిటీ రా మెటీరియల్స్ డొమెస్టిక్ ప్రొక్యూర్ చేసుకుంటే కాస్ట్ కంట్రోల్ లో ఉండిపోయి వాళ్ళ సేల్స్ ప్రైస్ కూడా కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంటుంది.
1: విశాంత్ గారు, ప్రధానంగా ఈ సవరణలు చిన్న పరిశ్రమలకు కేవలం చట్టపరమైన ఊరటగా మాత్రమే పరిగణించాలా, లేక వారి నగదు ప్రవాహం కానివ్వండి, పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతులు పెరగడానికి కొత్త అవకాశాలు సృష్టించే అవకాశం కనిపిస్తుందా?
0: నిజంగా కనిపిస్తాయి. ప్రతిరోజు మేము చూస్తున్నాము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెరుగుతున్నాయి. టీహబ్ లాంటి వ్యవస్థలు, స్కై రూట్ లాంటి వ్యవస్థలు, రాకెట్ వాళ్ళు రీసెంట్లీ రాకెట్ కూడా పంపించారు. అటువంటి వ్యవస్థలు ఒకవేళ మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నదంటే, మీ దగ్గర మంచి బిజినెస్ మోడల్ ఉన్నదంటే, మీ దగ్గర మంచి ప్రాస్పరస్ మార్కెట్ ఉన్నదంటే ఆటోమేటిక్ గా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీ దగ్గర ఇన్నోవేషన్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, మంచి ప్రోడక్ట్ ఉండాలి, అది ఉంటే మీకు ఆటోమేటిక్ గా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: పెరిగిన బ్యాంకు రుణాలు,

0: నిజంగా చిన్న వ్యాపారాలకు చేరడానికి ఏ స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ విషయంలో బ్యాంకులు ఎలాంటి చొరవ చూపించాలి?
1: బ్యాంకులు ఇంపార్టెంట్ గా ఏంటంటే వాళ్ళ ఫండ్స్ డైవర్ట్ అవ్వడం. ఒకవేళ ఏ పర్పస్ కి అయితే లోన్ ఇచ్చారో నిజంగా ఆ పర్పస్ కే లోన్ యూజ్ చేస్తున్నారా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కోసం వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ తీసుకుంటే ఆ లోన్ డైవర్ట్ చేయకుండా వాళ్ళ బిజినెస్ కోసమే యూజ్ చేస్తున్నారా లేదా, ఈ బాధ్యత ఒక బ్యాంకర్స్ మీద ఉన్నది. వాళ్ళు మానిటర్ చేస్తూ ఒకవేళ ఫండ్స్ డైవర్షన్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు ఫండ్స్ ఆపేసి లేకుంటే చర్యలు తీసుకుని వాళ్ళు నెక్స్ట్ మెజర్స్ తీసుకోవాలని అవసరం ఉన్నది.
0: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఉపాధి, పట్టణాల్లో చిన్న వ్యాపారులు, మహిళలు, యువత స్వయం ఉపాధికి ఎంఎస్ఎంఈలు అందిస్తున్న అవకాశాలను ఎలా మనం పరిగణించాలి?
1: చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సుమారు 30-40% వరకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కెపాసిటీ ఎంఎస్ఎంఈస్ లోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈస్ నేను చెప్పినట్టు దీస్ ఆర్ గ్రోత్ ఇంజన్ ఫర్ ద ఎకానమీ. చాలా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే దీనికి ఓవర్లుక్ చేయలేము, దీనికి ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈస్ వల్లనే చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ యూత్స్ కి, వీకర్ సెక్షన్స్ కి, విమెన్స్ కి, రూరల్ ఎంప్లాయ్మెంట్ కి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ అయ్యే అవకాశం ఉన్నది.
0: ఇర్షాద్ అహ్మద్ గారు, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ కు ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, అట్లాగే ఎంఎస్ఎంఈ బలోపేతానికి ఇంకా ఎటువంటి ముఖ్యమైన విధానాలు అవలంబించాలి అనే అంశానికి సంబంధించి చాలా ఎన్నో విశేషాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో పంచుకున్నారు. మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు అండి.
0: ఎంఎస్ఎంఈ రంగం అంటే కేవలం చిన్న పరిశ్రమలు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో విస్తృతమైన ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతులు, గ్రామీణాభివృద్ది, యువతకు స్వయం ఉపాధి, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు ఆధారమైంది. మరి అందుకే ఈ రంగం బలోపేతం కావడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలపట్టమే. పార్లమెంట్ ఆమోదించిన తాజా సవరణలు, ముఖ్యంగా సకాలంలో చెల్లింపులు, వేగవంతమైన వివాద పరిష్కారం, డిజిటల్ లావాదేవీలు, శిక్షల సరళీకరణ, సులభమైన నమోదు, మెరుగైన క్రెడిట్ ప్రవాహం వంటి అంశాలపై దృష్టి సారించాయి. అయితే చట్టం రావడం మొదటి అడుగు మాత్రమే. ఎంఎస్ఎంఈలకు రావాల్సిన ధనం సమయానికి సమకూరాలి, అలాగే రుణాలు సులభంగా అందాలి. చిన్నపాటి తప్పిదాలకు వ్యాపారులు నేరస్తులుగా మారకూడదు. వివాదాలు సంవత్సరాల తరబడి కొనసాగకూడదు. ప్రపంచ మార్కెట్లో పోటీ పడే సామర్థ్యం పెరగాలి. అప్పుడు మాత్రమే చిన్న పరిశ్రమల బలం, భారత ఆర్థిక వ్యవస్థ బలం అనే లక్ష్యం సాకారం అవుతుంది. మరి కొత్త చట్టం ఆ దిశగా ఎంతటి మార్పు తీసుకొస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం.
2: ఇంతవరకు మీరు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, కొత్త చట్టం ప్రతిపాదనలు అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, జీఎస్టీ అండ్ కస్టమ్స్ కమిటీ చైర్మన్ సిఏ ఇర్షాద్ అహ్మద్ గారు, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వ ఆలపించిన రెహమాన్ గీతం, అది సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

0: మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి పాట విన్నారు. గీతరచన, గానం, సంగీతం బీమ్స్ సిసిరోలియో. చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరికొంచెంసేపట్లో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं मुकेश कुमार. केंद्रीय गृह मंत्री अमित शाह ने बताया, मंत्रिमंडल ने लद्दाख में जम्मू कश्मीर उच्च न्यायालय की एक पीठ स्थापित करने का निर्णय लिया. सर्वोच्च न्यायालय ने देश भर में छात्र प्रदर्शनों के दौरान हिंसा की जांच के लिए 5 सदस्यीय समिति गठित की. झारखंड उच्च न्यायालय ने 11वीं से 13वीं झारखंड लोक सेवा आयोग और खाद्य सुरक्षा अधिकारी भर्ती परीक्षाएं रद्द करने के राज्य सरकार के निर्णय पर रोक लगाई. सरकार ने 31 अक्टूबर तक 10 लाख टन कच्ची चीनी के शुल्क मुक्त आयात की अनुमति दी. केंद्र सरकार ने राष्ट्रीय राजधानी दिल्ली को वर्ष 2047 तक समावेशी और विश्व स्तरीय शहर बनाने के लिए मास्टर प्लान जारी किया. बांग्लादेश नेशनलिस्ट पार्टी के नेता मिर्जा फखरुल इस्लाम आलमगीर बांग्लादेश के 23वें

రాధాకృష్ణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన దాశరథి గీతం విన్నారు. ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

భక్త కన్నప్ప చిత్రం నుండి పాట విన్నారు. వి రామకృష్ణ, పి సుశీల గానం, ఆరుద్ర గీతం, ఆదినారాయణరావు సత్యం సంగీతం.

0: సన్నని వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను.
1: ప్రేమసాగరం చిత్రం నుండి పాట విన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ గానం, రాజశ్రీ గీతం, టి రాజేందర్ సంగీతం.

మంచి చెడు చిత్రం నుండి పాట విన్నారు. గానం ఘంటసాల పి సుశీల, ఆత్రేయ గీతం, విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం. మీరు వింటున్న పాట చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. దాసరి నారాయణరావు గీతం, యువరాజు చిత్రం నుండి.

ముద్దమందారం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. మధుర కితాలు కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల ఆలపించినది.

0: Mr. Shah said that the decision will significantly enhance access to justice for citizens living in remote areas of Ladakh by reducing the time required to avail themselves of the legal services they are entitled to. He added that government is fully committed to the all-round development of Ladakh and to ensuring constitutional safeguards. PM Modi has congratulated Hakainde Hichilema on being re-elected as the President of Zambia. In a social media post, Mr. Modi noted that India greatly values its multifaceted partnership with Zambia. The PM added that he looks forward to working together with President Hichilema to further strengthen India-Zambia relations. Veteran Bangladesh Nationalist Party leader Mirza Fakhrul Islam Alamgir was today elected as the country's 23rd president. The 78-year-old leader secured 255 votes in the presidential election held at the Jatiya Sangsad, the country's parliament. He defeated former army officer Oli Ahmed, the candidate backed by the 11-party opposition alliance led by the far-right Bangladesh Jamaat-e-Islami and the country's first major student-led political party, National Citizen Party, who received 88 votes. In badminton, the fifth-seeded Indian pair of Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty defeated Junaidi Arif and Roy King Yap of Malaysia in the pre-quarterfinals men doubles match at the BWF World Championships 2026 in New Delhi. The Indian pair had lost the first game 21-23 but bounced back to win the second and third games 21-19, 21-17 in a close encounter. The duo will now face third seeds Liang Wei Kang and Wang Chang of China in the quarterfinals. In hockey, the Indian women's team has advanced to the second round of the FIH World Cup after playing out a goalless draw against England in their final Pool D match at Amstelveen in the Netherlands. Both teams created opportunities but failed to find the back of the net, with India's defence holding firm throughout the contest. The draw helped India, led by Salima Tete, sealing a vital second place finish in Pool D. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో పదవి, ఈ అంశం గురించి డాక్టర్ ఎం భవానీ గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మి స్తుతి ప్రసారం అవుతుంది 6:15. పొలం పనులు 6:35, ఇందులో వ్యవసాయదారులకు సూచనలుంటాయి. అనుకూలమైన పంటలపై ఎల్నినో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం పూల మొక్కల శాస్త్రవేత్త కె మమత గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. మంచిర్యాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు ఎల్ఎస్ శ్రీనివాస్ గారు రేపు ఉదయం 7:00. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన పరిస్థితులు ఎలాంటివైనా మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అంటున్న అరిపిన జయలక్ష్మి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే, ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ జయప్రద రామూర్తి గారి వేణుగానం ప్రసారం అవుతుంది రేపు ఉదయం 8:30. 11:03 సత్యహరిశ్చంద్రియం వారణాసి ఘట్టం పద్యనాటకం ప్రసారమవుతుంది. దర్శకత్వం శ్రీ ఆర్హెచ్ విఎస్ కుటుంబరావు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి కార్యక్రమం ఉంటుంది తెలుగులో. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో రేపు 1:20 విద్యావేత్త, ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీమతి ఇందిరారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ స్కూల్ విద్యార్థులు సమర్పించు ఆంగ్ల కదంబం ఉంటుంది రేపు 2:30. సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో హరబంతి, పూబంతి, చామంతి కథ, ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందం 2వ భాగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. వ్యవసాయ సూచనలు 6:50, ఇందులో రైతులకు ప్రత్యామ్నాయ పచ్చిమేతగా మాగుడు గడ్డి, ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు పశువైద్య

కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు అందిస్తున్న వివరాలు ప్రసారమవుతాయి. ఇల్లువాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, ఇందులో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం గురించి పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం ఉంటుంది. 8:03 అమృత్ అమరవాణి సంస్కృత కార్యక్రమంలో ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై ఆదిత్య భరద్వాజ ఉప్పల గారి సంస్కృత ప్రసంగం ఉంటుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 52 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.